ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 అశ్విని మాసం 16వ రోజు క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 8వ తేదీ గురువారము ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సుమాంజలులు. శుభోదయం.

శ్రోతలు, ఇంతవరకు అన్నవరం శ్రీ వి వెంకట సత్యనారాయణ స్వామి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమము సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

విశ్వమాత వేదభూమి చక్కటి దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారీ కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల వాటాలపైనా చర్చించారు. కాగా

0: ఈ రోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్బంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలో విదేశీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యాసంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పాడదసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
1: ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతించే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన పిల్లలకి వెంటనే ఉద్యోగావకాశాలు లభించే విధంగా కరికులం, సిలబస్ కూడా మార్పులు చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం
0: చేస్తాం. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు. కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మేధ అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబం అన్ని రోడ్డు మీద పడకూడదు, వాళ్ళు కూడా అన్నదన్నగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా గానీ, లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా గానీ, జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా గానీ, ఆఫీస్ అపార్ట్మెంట్ గానీ, ఏ ఎడ్యుకేషన్ చదువుకుని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకి తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు.

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌసల్య యోజనపై దక్షిణాది రాష్టాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పలు రాష్టాలకు చెందిన అధికారులు శిక్షణా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
1: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికి తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తూ,
0: యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన డీఈషా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం, ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్టాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, అనంతరం సమాజ పరిణామ క్రమంలో స్త్రీ, ఈ అంశం గురించి శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం వింటారు. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమంలో కుమ్మరి దుర్గమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

10 గంటలకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో హన్మకొండ నక్కలగుట్ట వివేకానంద పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:30 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 2:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సుదరుల కార్యక్రమం మార్కెట్ ధరలు వాతావరణ నివేదిక వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 8:00 మనోరంజని శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 అలనాటి సినీ గీతాలు మధుర గీతాలు వింటారు.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి.
1: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ. అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
2: యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్.
3: యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావాస్క్రిప్ట్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. గట్కేసర్ కాజీపేట్ మధ్య 110 కిలోమీటర్ల మేర 4 రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2,419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2029-30 పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా వెళ్లే ఈ మార్గంలో యాదగిరిగుట్ట భక్తులకు, ఉద్యోగులు, విద్యార్థులకు మరింత సౌకర్యం కలుగుతుంది. జిల్లాలో 867 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఖాతాల్లో 9,40,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో మంజూరైన 9,861 ఇళ్లలో 5,200 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించి పరిశ్రమను ఆదుకోవాలని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్ సీఎంఆర్ పూర్తయ్యే వరకు కొత్త ధాన్యం కేటాయించవద్దని, మిల్లింగ్ చార్జీలను క్వింటాకు 150 రూపాయలకు పెంచాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం

చేశారు. యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్ లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ఇందుకోసం 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

0: సమయపాలనపై యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కరరావు ప్రత్యేక దృష్టి సారించారు. విధులకు ఉద్యోగులు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కొత్త చేయూత పెన్షన్ల కోసం 18,308 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వితంతు పెన్షన్లకు 8,478 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులపై మండల స్థాయి ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరులో హరీష్ రావు సమక్షంలో 150 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. జిల్లాలోని బస్వాపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు న్యాయం చేస్తామని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. నష్టపరిహారం, పునరావాసంలో జాప్యం, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలపై ఫిర్యాదులతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోచంపల్లి సంప్రదాయ చేనేత వస్త్రాలు ఎంతో బాగున్నాయని తమిళనాడు చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీఎస్ వెంకటేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో చేనేత సహకార సంఘం టూరిజం పార్కును సందర్శించి మగ్గాలు, వస్త్రాలను ఆయన పరిశీలించారు. పోచంపల్లి ఇకతో పాటు నారాయణపేట, గద్వాల, సిద్దిపేట, గొల్లబామ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో మహిళా రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ప్రారంభించి 92 మహిళా సంఘాలకు 8.28 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్లను పంపిణీ చేశారు. జిల్లాలోని సంస్థ నారాయణపురంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రారంభించారు. శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 183 మంది ఆపరేషన్లు ఎంపికయ్యారు. జిల్లాలోని 92 రైతు వేదికలకు సోలార్ పలకలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవనాల పరిస్థితిపై జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి నివేదికలు కోరింది. సోలార్ ఏర్పాట్ల బాధ్యతను హాకాకు అప్పగించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కో రోజే 62.6 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట, ఆత్మకూర్, గుండాల మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పత్తి, కంది వంటి మెట్ట పంటలకు ఊరట లభించింది. సిద్దిపేట జిల్లా ఎరవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎరవెల్లి వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం లేదని సూర్యాపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన విద్యార్థుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 79 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. వీరిలో 44 మంది స్కూల్ అసిస్టెంట్లు, 27 మంది ఎస్జీటీలు, కేజీబీలకు చెందిన 8 మంది ఉన్నారు.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్దిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక

సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ది, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం USTR ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కియే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ధ సంసిద్దతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన 2వ విభాగపు సదస్సు రేపు
న్యూఢిల్లీలో

0: జరుగుతుంది. ఈ రెండు రోజుల సదస్సు నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, అనంతరం సమాజ పరిణామ క్రమంలో స్త్రీ, ఈ అంశం గురించి శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.

సుకతాతం తపోనిధిం. లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్.

0: పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై.
1: ఈనాటి భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం 58వ భాగంలో శ్రీరామ చరిత్ర వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ ఐ కిషన్రావు గారు. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: మొదటి పద్యంలో కౌసల్య పేరు వస్తోంది కనుక ఆ పదానికి విశేషణాలు వాడుతూ ఆ విశేషణాల్లో అక్షర సామ్యం చూపటమే ఒక చమత్కారం. అలాగా ఈ రామకథలో సీత, అయోధ్య, దండకారణ్యము, వాలి, హనుమంతుడు వంటి పాత్రలను గురించి చెప్పే ప్రతిచోట ఈ అంత్యానుప్రాసలు కోకొల్లలుగా వాడబడినాయి. హనుమంతుడు సీతను వెదగడానికి వెళ్ళాడు అని ఒక వాక్యంలో చెప్పాలి. కానీ ఈ భావాన్ని పోతన అంత్యానుప్రాసమయం చేసి హనుమంతుడికి ఎన్ని విశేషణాలు వాడాడో ఈ పద్యం వినండి, తెలుస్తుంది.
3: ఇల మీద సీత వెదకగ అలఘుడు రాఘవుడు పంచే హనుమంతు అతి చలవంతున్ మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతు ప్రాభవంతున్.
2: మరో మాట, తెలుగు కవి నన్నయ్య మహాభారతాన్ని ఆంధ్రీకరించే సందర్భంలో తన కవితా గుణాలుగా ప్రసన్న కథ కలితార్థయుక్తిని, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వాన్ని, అక్షర రమ్యతను పేర్కొన్నాడు. తెలుగు కవిత పఠన పాఠనాలు అప్పటి నుండే ఆరంభం. తెలుగు కవులకు, శ్రోతలకు అప్పటి నుండే అక్షర రమ్యతపై మోజు ఎక్కువై ఉంటుంది. ఒక రకంగా అక్షర రమ్యతకు ఆరంభకుడు నన్నయ్య అవుతే పోతన ఆ గుణానికి పోషకుడు అనాలి. శ్రీరామ కథలో ఒక 6-7 పద్యాల్లో బాలకాండం కథ ముగుస్తుంది. మరో 5-6 పద్యాల్లో అయోధ్యకాండంలోని అంశాలు వర్ణింపబడ్డాయి. మరో 5 పద్యాల్లో అరణ్యకాండ, ఇంకో 5-6 పద్యాల్లో కిష్కింధాకాండ, ఆ తర్వాత సుందరకాండ. అలాగ దాదాపు

30 పద్యాలైపోయేసరికి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండల కథాంశాలు ముగుస్తాయి. ఇంకో 25 పద్యాల్లో యుద్ధాకాండలో రావణవధతో రామాయణ పూర్వభాగం అయిపోతుంది. ఉన్నంతలో ఈ యుద్ధకాండమే ఎక్కువ కనిపిస్తుంది. రాముడు అయోధ్య చేరేసరికి 55 పద్యాలు ముగుస్తాయి. అయితే ఇంత తక్కువ పద్యాలతో పూర్వరామాయణం ముగించిన పోతన ఈ భాగంలో తన కవితా వైశిష్ట్యాన్ని ఎలా ప్రదర్శించాడు అని గనక ప్రశ్న వేసుకుంటే, కవి అయిన వాడు ఏమాత్రం వేలు పట్టే సందున్నా వీలు చూసుకుని కాలు కూడా దూర్చగలడు. ఇంత చిన్న భాగంలో కూడా పోతన రాముడు సముద్రాన్ని బంధించడానికి ప్రయత్నించినప్పుడు సముద్రుడు రాముడితో చేసిన సంభాషణ 5-6 పద్యాల్లో సాగుతుంది. రామరావణ యుద్ధ సమయంలో రాముడు రావణుణ్ణి హెచ్చరించే సందర్భంలో సంవాద రూపంగా 2-3 పద్యాలున్నాయి. ఇలాగ సంభాషణ సందర్భాలే కాక అక్కడక్కడ రసోచితమైన వర్ణనాత్మక పద్యాలున్నాయి. ఉదాహరణకు వానరులంతా లంకలో ప్రవేశించి చేసిన నానా భీభత్సాన్ని శబ్ద చమత్కారానికి తావీయకుండా పోతన వర్ణించిన తీరు గమనింపవలసిందే. కోతి చేష్టలు ఎలా ఉంటాయో ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు.

0: వెకలించి తలుపులు విరచి యంత్రముల నిరిచి ఘన విటంకంబులు ఖండించి పడవైచి గోపురంబులు నేలగులదన్ని మకర తోరణములు మహిగూల్చి కేతనంబులు సించి సోపానములు కదల్చి గృహములెల్ల వ్రచ్చి గృహరాజము గృచ్చి భర్మకుంభజయము పారవైచి కరులు కొలను సొచ్చి కలచిన కైవడి కపులు లంకజొచ్చి కలచిరపుడు.
1: రావణ వధానంతరం అతని అంతఃపుర స్త్రీలు శోకమూర్తులై రావణుని శవం వద్దకు వచ్చిన సందర్భంలోని పద్యం కూడా కరుణరసానికి పట్టుగుమ్మగా కనిపిస్తుంది. రాముడి పట్టాభిషేక సమయంలో చేసిన అయోధ్యాలంకార వర్ణన కూడా రమణీయంగా ఉంటుంది. అలాగే రాముడు రాజ్యమేలటం ఆరంభించగానే అతని పరిపాలన దక్షత వల్ల దుర్గుణాలు ఎక్కడెక్కడ దాక్కున్నాయో ఎంతో చమత్కారంగా వర్ణించాడు పోతన. చాంచల్యం స్త్రీల వాల్చూపుల్లో దాక్కున్నదట. దారిద్ర్యం అబలల నడుముల్లో చోటు చేసుకున్నది. కౌటిల్యం స్త్రీల ముంగురుల్లో తొంగి చూస్తోందని మొదలుగా చేసిన వర్ణన పోతన వర్ణనా చమత్కారానికి తార్కాణంగా నిలుస్తుంది. శ్రీరాముని చిత్తాన్ని సీత ఎలా ఆకట్టుకున్నది అనే సందర్భంలో సరళ స్వభావురాలే అయిన సీత లలిత లలిత చేష్టలతో ఆ స్వామిని ఎలా వశపరుచుకున్నదో ఆ సరళమైన సరసమైన పద్యం వింటే చాలు, పోతన కవితా వైశిష్ట్యం ఎంత చమత్కారవంతమైందో ఇట్టే తెలిసిపోతుంది.
0: సిగ్గువడుటగల్గి సింగారమును గల్గి భక్తి గల్గి చాలా భయము గల్గి నయము ప్రియము గల్గి నరనాథు చిత్తంబు సీతదనకు వశము చేసుకొని
1: పట్టాభిషేకానంతరం శ్రీరాముడు అనేక యజ్ఞ యాగాది పుణ్యకార్యాలు చేస్తూ తన సర్వస్వాన్ని యాచకులకు ధారపోస్తాడు. తాను కట్టుకున్న రెండు వస్త్రాలు సీత మెడలోని మంగళసూత్రం తప్ప ఇంకా ఏమీ మిగలకుండా రాముడు విప్రవరులకు దానం చేస్తాడు. అతని దానశీలతకు మెచ్చుకొని విప్రులంతా తిరిగి తాము తీసుకున్నదంతా రాముడికి ధారపోసి అతని వినయ సంపత్తికి ముగ్ధులై స్తుతించి వెళ్ళిపోతారు. ఇక్కడి నుండి ఓ 15 పద్యాల్లో ఉత్తర రామాయణ కథ కూర్చబడింది. రాముడు గూఢచారుల ద్వారా సీతను తనను నిందిస్తూ ప్రజలు పలికిన మాటలు విని వెంటనే ఆమెను వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో వదిలిపెడతాడు. అప్పటికి సీత గర్భిణి కాబట్టి కొన్నాళ్లకామె ఇద్దరు కొడుకుల్ని కంటుంది.

వాళ్లే కుశలవులు. వారికి జాతకర్మాదులు పూర్తి చేసిన వాల్మీకి కొంతకాలానికి చదువు కూడా నేర్పించి తాను వ్రాసిన రామాయణంలోని శ్లోకాలను రాగయుక్తంగా గానం చేయటం నేర్పుతాడు. రాముని యజ్ఞశాలలో కుశలవులు రామాయణం గానం చేయటం విని రాముడు వారిని మీ తల్లిదండ్రులెవ్వరని అడుగుతాడు. అందుకు సమాధానంగా వారు మేము వాల్మీకి దౌహిత్రులమని చెబుతారు. మరునాడు వాల్మీకి సీతను తీసుకుని వచ్చి లవకుశులను అతని ముందుంచి రామునితో, సీత శుద్ధురాలు, చిత్తవాక్ కర్మంబులందు సత్యమూర్తి, అమల చరిత పుణ్యసాధ్వి, విడువబోలదు చేకొను రవికులాబ్ధి చంద్ర రామచంద్ర అని సీతను కుశలవుల్ని రామునికి అప్పగిస్తాడు. ఇక్కడ కథ సంక్షేపంగా చెప్పటం కనుక రాముడు చేసే అశ్వమేధయాగ వర్ణన మొదలైన విషయమంతా విడిచిపెట్టడం కనిపిస్తుంది. ఉత్తర రామచరిత్ర మొదలైన సంస్కృత నాటకాల్లోనూ జైమిని భారతం లాంటి కావ్యాల్లోనూ కల్పింపబడి చోటు చేసుకున్న రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో కుశలవులు యుద్ధం చేయటం వంటి చమత్కార కథా విషయం కూడా ఇందులో ప్రస్తావించబడలేదు. కుశలవులను తనను వాల్మీకి రామునికి అప్పగించగానే సీత రామచంద్రునికి మ్రొక్కి అతణ్ణి ధ్యానిస్తూ భూమిలో ప్రవేశిస్తుంది. అలాగ అరణ్య సంచారంలో తొలిసారి, తాను నిందలపాలై భార్యను వదిలిపెట్టినప్పుడు రెండోసారి, ఇప్పుడు సీత స్వయంగా భూదేవి వద్దకు వెళ్ళిపోవటం వల్ల మూడవసారి రాముడికి భార్యావియోగం కలుగుతుంది. ఈ సందర్భంలో పోతన భార్య కోసం రాముడు శోకించటాన్ని వర్ణిస్తూ భార్యావియోగం ఒక గొప్ప కష్టమని పేర్కొంటాడు. రాముడు భూమిలో కలిసిపోతున్న సీతను సంబోధిస్తూ ఆక్రోశించిన తీరును పోతన వర్ణించిన విధం వినండి.

0: తాను ఈశ్వరుడనని తెలిసి కూడా రాజైన రాముడు సీత కోసం దుఃఖించాడని, ఎంతటి వారికైనా భార్యావియోగం కష్టాల్లోకెల్లా కష్టమైన పని అని పోతన తన రాముడి పట్ల ఈ పద్యం ద్వారా సానుభూతి వెల్లడించినట్లు కనపడుతుంది. ఆదిదేవుడైన ఆ రాముడు సముద్రాన్ని బంధించటం, అసురులను చంపటం, కోతుల సహాయం తీసుకోవటం మొదలైనదంతా ఆయన దేవతల రక్షణ కోసం ఆడిన ఆట అంటాడు కథ ముగింపులో పోతన మహాకవి. పోతన భక్తకవి, పైగా రామభక్తుడు. తన ఆరాధ్య దైవం ప్రసక్తి ఎక్కడ వచ్చినా, అవసరమున్నా లేకున్నా ఆ మహావిష్ణు సంకీర్తన చేయనిదే ఆయన తృప్తి పొందాడు. నిజానికి 100 పద్యాల్లో కథ అంతా ముగిసినా ఇంకో 4 పద్యాలు అదనంగా శ్రీరామ స్తుతి రూపంలో కనిపిస్తాయి. ఇది కేవలం పోతన భక్తి తాత్పర్యాల ప్రభావం చేత వెల్లివిరిసిన భావ పరంపర. మళ్ళీ ఈ 4 పద్యాల్లో కూడా పోతన తన అంత్యప్రాస ప్రీతిని ప్రదర్శించకుండా వదిలిపెట్టలేదు. భాగవతమనే పుష్పమాలికలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలనే కుసుమాల్లో ఈ శ్రీరామ చరిత్రం మరో మధుర సౌరభ సమన్విత మందారం.
1: ఇంతవరకు మీరు శ్రీరామ చరిత్ర విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ ఐ కిషన్ రావు గారు, పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: ఉదయ తరంగిణిలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సమాజ పరిణామ క్రమంలో స్త్రీ, ఈ అంశం గురించి శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం.
2: కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనవుతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగి ఉన్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అతమ స్థాయికి అణచబడటం, అనేక మంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు రాష్ట్రపతులుగాను ప్రధానమంత్రులుగాను అత్యున్నత పదవులను అలంకరించారు. చరిత్రలో మహిళల పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించిన రచనలు చాలా తక్కువ. విశ్వకర్తవ్యాన్ని ప్రతి మతం తాను సృష్టించుకున్న భగవంతునికి ఆపాదించినట్లుగానే ప్రాచీన కాలం నుండి నేటి వరకు జరిగిన ఆర్థిక సాంఘిక అభివృద్ధి యొక్క కర్తవ్యాన్ని పురుషుడికి మాత్రమే ఆపాదించి స్త్రీలకు ఎలాంటి పాత్ర లేదన్నట్లు చూస్తోంది సమాజం. స్త్రీలు శారీరకంగా మానసికంగా బలహీనులు అనే భావం వ్యాప్తిలో ఉంది. పురుషుడు సమాజంలో నియమాలను ఏర్పరిచి సమాజాన్ని పాలించి అభివృద్ధి పరిచేవాడు, స్త్రీలు వాటి ఫలితాలను అనుభవించేవారు మాత్రమే. కాబట్టి పురుషునికి భార్యగా జీవించడమే గౌరవంగా మారిపోయింది. ఈ విధంగా శతాబ్దాల తరబడి స్త్రీజాతిని పట్టి పీడిస్తున్న దురాచారాలను తొలగించడానికి 19వ శతాబ్దంలో ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఉద్యమాలు నడిపారు. ఈ ఉద్యమాల ఫలితంగా స్త్రీలు ఈ స్థితి నుండి కొంతమేరకు బయటపడవేయగలిగారు. ఈ పురుషాధిక సమాజం స్త్రీలు కూడా మనుషులేనన్న విషయాన్ని గుర్తించడం జరిగింది. స్త్రీలకు సంబంధించి ఈ శతాబ్దిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకురావటం వలన దీనిని మహిళా సంస్కరణోద్యమ కాలంగా గుర్తించబడింది. అప్పటి వరకు బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి దురాచారాలు ఉండేవి. వాటికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్, లార్డ్ బెంటింగ్ లాంటి సంస్కర్తల వలన 1829లో సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. బాల్య వివాహాలను రూపుమాపడానికి ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం ఎంతో కృషి చేశాయి. 1927లో శారదా బిల్లు ప్రవేశపెట్టబడి 1929లో చట్టం చేయబడింది. అయినా బాల్య వివాహాలు ఆగలేదు. వాటి వలన అమాయకులైన బాలికలు లేత వయసులోనే భర్తను పోగొట్టుకుని జీవచ్ఛవాలుగా తయారయ్యారు. ఎన్నో మరణాలు సంభవించాయి. స్త్రీలకు విద్య నేర్పటానికి ఎంతో ఆటంకంగా తయారైంది. ఈ 21వ శతాబ్దంలో కూడా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ బాల్య వివాహాలను రూపుమాపడానికి స్త్రీ విద్య ఒక్కటే పరిష్కారం అనుకున్నారు. అందుకే మొట్టమొదట 1818లో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన వారు బాలికల పాఠశాలను స్థాపించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి మిషనరీలతో ఇంకా కొందరు చేరారు. వారిలో మహాత్మా జ్యోతిరావు పులే ఒకరు. ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలే ఆమె మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన మహిళ. స్త్రీలను చైతన్యపరచడానికి మహిళా సేవా మండలిని స్థాపించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీ సాగమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపింది. మహిళా సాధికారతకు పునాదులు వేసింది. ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఆమె బాల్య వివాహం చేసుకున్నా కూడా ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలై ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో ఈ దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తాము సొంతంగా నెలకొల్పిన పాఠశాల

లలో బాలికలకు విద్య నేర్పింది. ఈ విధంగా స్త్రీ విద్యను ఎంతో ప్రోత్సహించారు. ఆ విధంగా రాను రాను బాలికలకు విద్యావకాశాలు పెరగడంతో చదువుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ కాలంలోనే మొట్టమొదటిసారిగా స్త్రీలు విశ్వవిద్యాలయాలలో ప్రవేశించారు. 1916లో ప్రత్యేకంగా స్త్రీల కోసం కార్వే ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 1910-1913 మధ్య కాలంలో గోపాలకృష్ణ గోఖలే కృషి వలన 1918లో నిర్బంధ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టబడింది. దానితో పాఠశాలలో విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. స్త్రీల కోసం వృత్తి విద్యా కోర్సులు స్థాపించబడ్డాయి. 1921 నాటికి ఇంజనీరింగ్, న్యాయశాస్త్ర, వైద్య రంగంలో కూడా స్త్రీలు ప్రవేశించారు. ఈ పరిస్థితుల మధ్య కూడా కొంతమంది మహిళలు రాజకీయ, సాహిత్య, విద్య, మత రంగాలలో రాణించారు. విజయలక్ష్మి పండిట్, డాక్టర్ అనీబిసెంట్, సుచేత కృపలాని, కస్తూర్బాయి గాంధీ, దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలైన వారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కవయిత్రి, స్వాతంత్ర సమరయోధురాలైన సరోజినీ నాయుడు మన మొదటి గవర్నర్. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయ, కళలు, సంస్కృతి, సేవ, విజ్ఞాన సాంకేతిక రంగాలు వంటి అనేక రంగాలలో పాల్గొంటుంది. అన్ని రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కలుగజేస్తుంది. 1920 చివరలో భారతదేశంలో స్త్రీవాద ఉద్యమం ఊపందుకుంది. ఆడశిశు, భ్రూణ హత్యలు, లింగ వివక్ష, మహిళా ఆరోగ్యం, స్త్రీ అక్షరాస్యత వంటి అంశాల మీద మహిళా ఉద్యమకారులు ఏకమయ్యారు. 2010 మార్చి 9 అంతర్జాతీయ మహిళా దినోత్సవం తర్వాత రోజు రాజ్యసభ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించింది. అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో ఎదుగుతున్నారు. 1966లో దుర్గా బెనర్జీ ఇండియన్ ఎయిర్లైన్స్ కి మొదటి పైలట్ గాను, ఇందిరాగాంధీ మొదటి ప్రధానమంత్రిగాను, 1972లో కిరణ్ బేడీ ఇండియన్ పోలీస్ సర్వీస్ కు మొదటి మహిళగాను, 1984లో బచేంద్రపాల్ ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి మహిళగాను, 1997లో కల్పన చావ్లా గగనంలోకి మొదటి మహిళగాను, 1994లో హరిత కేర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటి పైలట్ గాను, 2000లో కరణం మల్లీశ్వరి ఒలింపిక్ పతకం సాధించిన మొదటి మహిళగాను నిలిచారు. ఈ విధంగా అన్ని రంగాలలో మహిళలు సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని సాధించడంలో ఎంతో ముందున్నారు. అవే కాకుండా వ్యాపార రంగంలో కూడా ఎంతో మంది రాణిస్తున్నారు. మహిళల వ్యాపార విజయకథలలో ఒకటి శ్రీ మహిళా గృహ ఉద్యోగులు ఇజ్జత్ పాపడ్, 2006లో కిరణ్ మంజుదార్ షా భారతదేశపు సంపన్న మహిళలుగా గుర్తింపు పొందారు. ఈమె భారతదేశపు మొదటి బయోటిక్ కంపెనీ బయోకాన్ను ప్రారంభించారు. లలితా గుప్తే, కల్పనా మోర్పారియా ఇద్దరు అతిశక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇన్ని రంగాలలో ఎంతో ఉన్నత స్థానాన్ని దక్కించుకున్న మహిళలు ఉన్న ఈ దేశంలో ఇంకా అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో అధిక నేర సంఘటనలు మహిళల మీద జరుగుతున్నాయి. జాతీయ నేర నమోదు బ్యూరో 1998-2010 జనాభా వృద్ధి శాతం కంటే మహిళల మీద జరిగే నేరాల శాతం ఎక్కువగా ఉంటుందని నివేదించింది. ఇంతకుముందు అత్యాచారం, ఆత్మహత్య, లైంగిక వేధింపులు, ఈ కేసులలో సామాజిక నిందల కారణంగా చాలా కేసులు పోలీసుల వద్ద నమోదయ్యేవి కావు. ఇప్పుడిప్పుడు నమోదవుతున్నాయి. వీటికి నిరసనగా రాజకీయ కార్యాచరణ, సామాజిక కార్యాచరణ, సమన్యాయం, అభివృద్ధి కోరుతూ మహిళా సంఘాలు ఉద్యమాలు నడిపించారు. సంఘటనలు జరిగినప్పుడు కాకుండా నిరంతర ప్రక్రియలా ఉండాలి. స్త్రీల పట్ల కొనసాగుతున్న రకరకాల హింసలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడాలి. వరకట్నం, భ్రూణ హత్య, భార్యలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఎదిరించేందుకు ఉద్యమాలు, రకరకాల ఆందోళనలు నిర్వహించాలి. గత కాలపు క్రూరత్వానికి అదనంగా నేటి మహిళలు అనేక కొత్త తరహా హింసలను అనుభవిస్తున్నారు. అందుకు రాజకీయ పార్టీలు తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. అందుకు మహిళా సంఘాలు కృషి చేయాలి. స్త్రీల పట్ల సరైన దృక్పథాన్ని, ప్రవర్తనను కలిగి ఉండేలాగా చైతన్యవంతులను చేయాలి. ఎందుకంటే మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తన స్థాయిలను మానవ విలువల దృష్టికోణం నుండి చూడాలి. భారతదేశపు ప్రస్తుత పరిస్థితులలో స్త్రీల పురోభివృద్ధికి మహిళల సమైక్యత ఎంతో అవసరం. మత విద్వేషాన్ని ఏ మతం వారు పెంచి పోషించినా అది మొత్తంగా స్త్రీల హక్కులకు భంగకరంగా పరిణమిస్తుంది. వారి పోరాటాన్ని నీరుగారుస్తుంది.
మత హింసలో ఇరు వర్గాలకు చెందిన స్త్రీలే నష్టపోతారు. స్త్రీలు ఎదుర్కొంటున్న అన్ని రకాల అన్యాయాలు, అణచివేతలపై సమైక్య పోరాటాలను నిర్వహించడమే మహిళా సంఘాల లక్ష్యం. వర్గం, కులం, మతం కారణంగా ఏ మహిళైనా అణచివేత గురైతే సమాజాన స్త్రీలందరూ స్వేచ్ఛగా ఉండలేరు. స్త్రీలందరూ శాంతియుతంగా

0: ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కళారంగాలలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, గంగుబాయి హంగల్, లతా మంగేష్కర్, ఆశా భోసలే వంటి గాయని మణులు ఎందరో రాణించారు. క్రీడలలో పిటి ఉష, జేజే శోభ, కుంజరాణి, సైనా సెహ్వాల్, కోనేర్ హంపి, సానియా మిర్జా వంటి ఎందరో క్రీడాకారులు భారతదేశపు కీర్తి ప్రతిష్టలను పెంచిన వారిలో ఉన్నారు. అలాగే రాజకీయ రంగంలో దాదాపు 10 లక్షలకు పైగా పంచాయతీరాజ్ సంస్థల ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. వివిధ స్థాయిలో రాజకీయ కార్యక్రమాలలో మహిళల శాతం గుర్తించదగినంత పెరిగినప్పటికీ పరిపాలనా విధాన నిర్ణాయక స్థాయిలో ఇప్పటికీ పెద్దగా ప్రాతినిధ్యం పెరగలేదు. అలాగే సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా ఎంతో మంది మహిళలు గుర్తింపు పొందారు. చాలా మంది ప్రముఖ మహిళా రచయితలు భారతీయ సాహిత్యంలో కవయిత్రులుగా అరుంధతి రాయ్, అనితా దేశాయ్ మొదలైన వారు శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా కల్పనా చావ్లా, ఆశా మాథుర్, అసీమా చటర్జీ, యమునా కృష్ణన్ మొదలైన వారు సాంకేతిక రంగాలలో ఎంతో కృషి చేశారు. అలాగే భారతీయ నృత్య రీతులలో ఎన్నో సాధించి భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ఎంతో పేరు తెచ్చుకున్న నృత్యకారుణులు ఉన్నారు. వారిలో యామిని కృష్ణమూర్తి ఒకరు. ఒకప్పుడు భారతదేశ చరిత్రలో మహిళల పాత్ర మరియు హోదా సంక్లిష్టంగా మరియు వైవిధ్యంగా ఉండేది. చారిత్రాత్మకంగా భారతీయ సమాజం పితృస్వామ్యంగా ఉంది. వేదకాలంలో మహిళలు సమాన హోదాను అనుభవించారు. సభలు, సమితులకు హాజరై రాజకీయంగా పాల్గొన్నారు. వేదకాలం తర్వాత మహిళల హోదా క్షీణించి వారిపై అనేక సామాజిక ఆంక్షలు విధించబడ్డాయి. తర్వాత ముఖ్యమైన ఉద్యమాల ద్వారా భారత సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ భారతీయ సమాజంలో మహిళల సామాజిక పాత్ర ప్రధానంగా భార్యగా, తల్లిగా ఉండేది. ఇటీవలి కాలంలో భారతదేశంలో మహిళల సామాజిక పాత్రలో మార్పు వచ్చింది. కుటుంబంలో స్థిరమైన అభివృద్ధికి, జీవన ప్రమాణాలకు స్త్రీలే కీలకం. పిల్లల విద్యలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికీ మహిళల రాజకీయ పాత్ర సంక్లిష్టమైనది, పరిణామాత్మకంగా ఉంది. చారిత్రాత్మకంగా మహిళల రాజకీయాలలో ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. చాలా మంది మహిళలు సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో మహిళలు పోషించే ముఖ్యమైన పాత్రకు గుర్తింపు పెరిగింది. నేడు అన్ని స్థిరమైన అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక అమలు మరియు పర్యవేక్షణలో మహిళల పాత్రను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంపై ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళల పాత్రను పెంపొందించడానికి తీసుకోవలసిన చర్యలు ఏంటో తెలుసుకుందాం. విద్యకు ప్రాప్యతను మెరుగుపరచడం, బాలికలకు నాణ్యమైన విద్యను పొందడం, మహిళలు శ్రామిక శక్తిలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడే విద్య మరియు శిక్షణ కార్యక్రమాలను అందించడం, నాయకత్వ పాత్రలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, రాజకీయాలు, వ్యాపారం మరియు ఇతర రంగాలలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించి నైపుణ్యాలను అభివృద్ధి పరచడం, వివక్ష మరియు పక్షపాతాన్ని పరిష్కరించడం, సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, నాయకత్వ పాత్రలు పోషించడానికి వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం. ఈ కార్యక్రమాల ద్వారా అన్ని రంగాలలో మహిళల పాత్రను పెంపొందించవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు సమాజ పరిణామ క్రమంలో స్త్రీ ఈ అంశం గురించి శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం విన్నారు. ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఒక పాట విందాం. వకీల్ సాబ్ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ థమన్.

నేనున్నాను చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచనలో చిత్ర పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఉదయతరంగిణి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు అక్టోబర్ 8వ తేదీకి సంబంధించినటువంటి చరిత్రలోని ముఖ్యమైన సంఘటనలు, జననాలు మరియు మరణాలను గురించి కొన్ని తెలుసుకుందాం. ఈరోజు భారత వైమానిక దళ దినోత్సవం. 1932 అక్టోబర్ 8న భారత వైమానిక దళం అధికారికంగా స్థాపించబడింది. '1891వ సంవత్సరంలో నవల రచయిత, నాటకకర్త భోగరాజు నారాయణమూర్తి గారు జన్మించారు. 1895లో భారత స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు అడవి బాపిరాజు గారు జన్మించారు. 1902వ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి వాసిరెడ్డి శ్రీకృష్ణ జన్మించారు. 1918వ సంవత్సరంలో తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం గారు జన్మించారు. 1932వ సంవత్సరంలో భారత వైమానిక దళం ఏర్పాటైందని ఇంతకుముందు తెలుసుకున్నాము. అలాగే 1935వ సంవత్సరంలో భారత క్రీడాకారుడు మిల్టా సింగ్ జన్మించారు. 1963వ సంవత్సరంలో తెలుగు నటుడు చిలకలపూడి సీతారామాంజనేయులు గారు మరి మరణించడం జరిగింది. ఈ రోజునాడు 1976వ సంవత్సరంలో తెలుగు రచయిత, కవి, అనువాదకుడు కందుకూరి రామభద్రరావు గారు మరణించారు. 1979వ సంవత్సరంలో

భారత స్వాతంత్ర సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు మరణించారు. 1902 వారు జన్మించారు. ఇవి ఈరోజుకున్నటువంటి ప్రాముఖ్యతలు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. అదృష్టం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఆనంద్ మిలింద్.

ఆ పాటతో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఇనాటి కార్యక్రమంలో కుమ్మరి దుర్గమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
1: నీరు నిమ్మల కాడ గన్నెర్ల కాడ అంగి పూలే రంగ కొంగందుకునే అంగి పూలే రంగ
2: నీరు నిమ్మల కాడ గన్నెర్ల కాడ అంగి పూలే రంగ.

0: వడి రిండ వరహాలు పోతా వడి గట్టి వడి రిండ
1: మీ అమ్మ చూడకుండా
0: విడివిడువి కృష్ణయ్య మా బాబు చూచు మా బాబు చూతేను దెబ్బాల చూను మా బాబు చూతేను
1: విడివిడువి కృష్ణయ్య మా బాబు మా బాపు చూస్తేను దెబ్బలొస్తాయి మా బాపు చూస్తేను
0: మీ బాబు కట్టకుంటా వడి గట్టి వడి నిండా హరాలు వస్తా విడివిడు కృష్ణయ్య మా కొంగులిడు విడివిడు కృష్ణయ్య బోలు కొండల మీన గొరులాగా చేటి గోపాల కృష్ణుడు.

0: గోలు కొండల మీద గొర్రెలాగా చేటి గోపాల కృష్ణుడు మీ అల్లుడమ్మ గోపాల కృష్ణుడు.
1: గోలు కొండల మీద గొర్రెలాగా చేటి గోపాల కృష్ణుడు మీ అల్లుడమ్మ గోపాల కృష్ణుడు.
0: బతుకమ్మ పడ మీన బరలాగా చేటి గోపాల కృష్ణుడు మీ అల్లుడమ్మ గోపాల కృష్ణుడు.
1: బతుకమ్మ పడ మీన గొర్రెలాగా చేటి గోపాల కృష్ణుడు మీ అల్లుడమ్మ గోపాల కృష్ణుడు.
0: బతుకమ్మ పడ మీన బరలాగా చేటి గోపాల కృష్ణుడు మీ అల్లుడమ్మ గోపాల కృష్ణుడు.
1: బతుకమ్మ పడ మీన బరలాగా చేటి గోపాల కృష్ణుడు మీ అల్లుడమ్మ గోపాల కృష్ణుడు.
0: కస్తూరు కల్వల్ల కృష్ణుడు ఎదురాయే వడిగట్టి వడిరిండా వరహాలు పోసే వడిగట్టి వడిరిండా.
1: కస్తూరు కల్వల్ల కృష్ణుడు ఎదురాయే వడిగట్టి వడిరిండా వరహాలే పోస్తా వడిగట్టి వడిరిండా.
0: నీరు నిమ్మల కాడ గన్నెర్ల కాడ అంగి పువ్వులే

0: కుంటాయనుకవండి నాయి కంట మొలక రాదు నాలు కుంటాయనుకవండి నాయి కంట మొలక రాదు నాలు
1: కుంటాయనుకవండి నాయి కంట మొలక రాజు నాలు కుంటాయనుకవండి నాయి కంట మొలక రాజు నాలు
0: శేషిమలసి రాజు నాలు రోట వయ్యరో రామ
1: శేషిమలసి రాజు నాలు రోట వయ్యరో రామ
0: శేషిమలసి రాజు నాలు రోట వయ్యరో రామ
1: శేషిమలసి రాజు నాలు రోట వయ్యరో
0: చేసినాము మలసినాము రోట్లనే పోసినాము
1: చేసినారు మలసినారు రోట్లోన పోసినారు
0: చేసినాము మలసినాము రోట్లనే పోసినాము
1: చేసినారు మలసినారు రోట్లోన పోసినాము
0: కుందెల్లెవర పెట్టి రమ్మ కుస్మ గన్నెలో రామ
1: కుందెల్లెవర పెట్టి రమ్మ కుస్మ గన్నెలో.

0: రామము
1: సరడు సరడు వసీనారు సనానారు కొట్టినారు
0: సరడు సరడు వసీనారు సనానారు కొట్టినారు
1: సరడు సరడు వసీనారు సనానారు.

0: దంచి దంచి సెలియలా కుదాములే మొలేసినాయి,
1: దంచి దంచి సెలియలా కుదాములే మొలేసినాయి,
0: దంచి దంచి సెలియలా కుదాములే మొలేసినాయి,
1: దంచి దంచి సెలియలా కుదాములే మొలేసినాయి.
0: ముచేమంతడి ఎరమ్మ పని సదారులో.

0: ఉంటాయనుకోవండి నాయి గట అమలుక రాజునాలు,
1: ఉంటాయనుకోవండి నాయి గట అమలుక రాజునాలు,
0: ఉంటాయనుకోవండి నాయి గట అమలుక రాజునాలు,
1: ఉంటాయనుకోవండి నాయి గట అమలుక రాజునాలు,
0: శేషి మలసి రాజు.

0: గుడుగు గుడుగు ఫలములాన పండినై పాదారు పుట్లు,
1: గుడుగు గుడుగు ఫలములాన పండినై పాదారు పుట్లు,
0: గుడుగు గుడుగు ఫలములాన పండినై పాదారు పుట్లు,
1: గుడుగు గుడుగు.

0: పెటల ఉన్నది మంచి బెదురు కొల్ల పట్టు చీర,
1: పెటల ఉన్నది మంచి బెదురు కొల్ల పట్టు చీర,
0: పెటల ఉన్నది మంచి బెదురు కొల్ల పట్టు చీర.

बेटी तू बर्बाद हो गई, तेरी दुनिया हमेशा के लिए उजड़।

0: बसंती बहन और गांव की संकल्प की धनी जुझारू महिलाओं ने यह साबित कर दिया है कि अगर आप ठान लें तो सब कुछ संभव है। उत्तराखंड की धरती ऐसी ही साहसी महिलाओं की धरती रही है और उसी परंपरा को आगे बढ़ा रही हैं बसंती बहन।
1: श्रोताओं, अभी आपने सुना कार्यक्रम संकल्प की धनी बसंती। और अब इसी कार्यक्रम के बाद हमारा आज का उमंग प्रसारण यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को
2: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु,
1: अर्षद,
2: चेतना,
1: कुसुमलता,
2: वीरेंद्र
1: और हमारी आज की विशेषज्ञ
2: सहायक आचार्य दीपमाला जी के साथ कल तक के लिए विमलेश को आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: శ్రోతలు, ఇంతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సుస్వరాల సుమధుర గీతమాలిక చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా వినండి నీరాజనం చిత్రం కోసం డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సంగీతం ఓపీ నయ్యర్.

నీ స్నేహం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో రాజేష్తో కలిసి పాడిన పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో వినబోయే పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం కోసం హరిహరన్ కౌశల్య పాడిన కందికొండ గీతం, సంగీతం చక్రి.

చిరుజల్లు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర విశాల్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

చిరునవ్వుతో ఈ చిత్రం కోసం భువనచంద్ర గీత రచనలో శంకర్ మహాదేవన్ చిత్రపాడిన పాట మణిశర్మ సంగీతం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం రాజ్ కోటి.

కార్యక్రమంలో వినబోయే పాట పుష్ప 2 చిత్రంలోనిది. శ్రేయా ఘోషాల్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. మీకు వినిపిస్తున్నది 103.5 MHz పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం. వినబోయే పాట పెద్ది చిత్రంలోనిది. మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

లంబసింగి చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం ఆర్ ఆర్ ధ్రువన్.

కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఇరుముడి చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహెబ్ సాధిక పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలని 10:30 ప్రసారమయ్యే చిత్రసీమ కార్యక్రమంలో వినవచ్చును. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:00. చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో హన్మకొండ నక్కలగుట్ట వివేకానంద పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో వివేకానంద పాఠశాల నక్కలగుట్ట విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నా పేరు రితిక. మీ అందరి మనసు దోచుకోవటానికి నాతో పాటు మా మిత్రులు చిన్నారి లోకానికి వచ్చాము. మేము చెప్పే ముచ్చట్లు, కథలు, హాస్యాలు, చిక్కు ప్రశ్నలు వింటారా? మరి కార్యక్రమంలో ముందుగా ప్రకృతి అంటేనే వినాయకుడు, వినాయకుడు అంటేనే ప్రకృతి అంటూ 4వ తరగతి నుండి రుధిర రంగు వినాయకుడు ఆకర్షణీయంగా ఉంటాడు అంటూ శ్రీనిహిత. మరి వీరిద్దరి సంభాషణను విందామా? మరి
2: అందరికీ నమస్కారం. ఈ రోజు నేను రంగు వినాయకుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో చెప్పబోతున్నాను. రుధిరా, నీకు తెలుసా, మా ఇంట్లో వినాయకుడిని పెట్టారు. మా వీధిలోనే పెద్ద రంగు వినాయకుడిని పెట్టారు. అది ఎంత అందంగా ఉందో తెలుసా, రంగు రంగులతో మెరిసిపోతుంది, చాలా బాగుంది.
3: కానీ శ్రీనిహిత, మా ఇంట్లో వీధిలో చక్కటి మట్టి వినాయకుడిని పెట్టాము.
2: ఏంటి, మట్టి వినాయకుడా? మట్టి వినాయకుడు చూడటానికి అంత బాగుండడు కదా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి చూడడానికి ఎంతో అందంగా ఉంటాడు. మరి మీరెందుకు మట్టి వినాయకుడిని పెట్టారు?
3: కానీ మట్టి వినాయకుడు ప్రకృతికి చాలా మంచిది.
2: ప్రకృతికి ఎలా మంచిది?
3: మరి మట్టి వినాయకుడు నీళ్లలో వేస్తే తొందరగా కరిగిపోతాడు. నీళ్లలో ఉండే ప్రాణులకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
2: కానీ రుధిరా, మట్టి వినాయకుడు చూడడానికి ఎంత అందంగా ఉండడు కదా.
3: అదే ప్లాస్టిక్ వినాయకుడు చూడడానికి ఎంతో అందంగా ఉంటాడు, కానీ ఎన్ని సంవత్సరాలైనా కరిగిపోడు. నీటిలో ఉండే జలచరాలకు కూడా ముప్పు ఉంది. అందుకే ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడినే పూజించాలి.
2: ప్లాస్టిక్ గణపతి వలన ఇంత నష్టం ఉందని నాకు

0: తెలీదురుదిరా.
1: గణపతికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం శ్రీనిహిత. మట్టిలో నుంచే వస్తాడు, మట్టిలోనే కలిసిపోతాడు.
0: అయితే రుదిరా, మన మిత్రులందరం కలిసి మట్టి వినాయకుడిని చేసి అందరికీ పంచుదాం. అప్పుడే అందరూ మట్టి వినాయకుడినే పూజిస్తారు.
1: కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలి.

0: రుద్రా శ్రీనిహిత ఎంతో చక్కటి సందేశం ఇచ్చారు. ఇక నుండి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజిస్తాం, ఆ వినాయకుడి అనుగ్రహాన్ని పొందుతాము. కార్యక్రమంలో ఇప్పుడు ప్రతి అమ్మాయి తనను తాను నమ్మాలి, తనలో కూడా గొప్ప విజయాలు సాధించే శక్తి ఉందని తెలుసుకోవాలి. ఆడపిల్లలకు అవకాశాలు ఇస్తే వారు ఆకాశమే హద్దుగా ఎదగగలరు అంటూ తనలో పూర్తిని నింపిన దీప్తి జీవాంజీ గురించి చెప్పడానికి మన ముందుకు వస్తుంది 6వ తరగతి నుండి సమన్వి.
1: అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మనకు ఆదర్శంగా నిలిచే మంచి విషయాలతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఒక క్రీడాకారిణి గురించి మాత్రమే కాదు, కలలకు హద్దులు లేవని నిరూపించిన ఒక గొప్ప అమ్మాయి గురించి. మన తెలంగాణలో వరంగల్ జిల్లాలోని కల్లడ నుంచి వచ్చిన దీప్తి జీవాంజీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. పరిస్థితులు తనను ఆపలేదు, కష్టాలు తన అడుగులను వెనక్కి లాగలేదు. ఆమె పరిగెత్తింది కేవలం పతకం కోసం కాదు, తన కల కోసం. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో 400 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించింది. ప్రపంచ వేదికపై భారత జెండాను గర్వంగా ఎగురవేసింది. వరంగల్ జిల్లా కల్లడ గ్రామంలో పుట్టిన దీప్తి జీవాంజీ సాధారణ కుటుంబం నుంచి క్రీడా వేదికపైకి ఎదిగిన స్ఫూర్తిదాయక క్రీడాకారిణి. చిన్ననాటి నుంచి పరుగు పందెంలో ఆసక్తి చూపిన ఆమె ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. ఆమె మనకు కొన్ని సందేశాలు ఇచ్చింది ఫ్రెండ్స్. అవకాశాలు మన దగ్గరికి రావాలని ఎదురు చూడకూడదు, మన ప్రతిభలో అవకాశాల తలుపులు తట్టాలి. కలలు కనండి, కలల కోసం కష్టపడండి, కష్టాలను చూసి భయపడకండి, ఎందుకంటే పట్టుదల ఉన్న చోట విజయం తప్పకుండా ఉంటుంది. కాబట్టి నేస్తాలు, మనం కూడా కలలు కనాలి. కల చిన్నదైనా ఆశయం పెద్దగా ఉండాలి. ప్రపంచ వేదికపై మెరిసిన మన తెలంగాణ బిడ్డ దీప్తి మన రాష్ట్రానికి గర్వకారణం. మనం కూడా కలలు కందాం, వాటిని నిజం చేద్దాం. మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, మన పట్టుదలే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
0: చాలా బాగా చెప్పారు సమన్వి. తను మీకే కాదు మన తెలంగాణ విద్యార్థులందరికీ స్ఫూర్తి.
2: ఈ కార్యక్రమంలో ఇప్పుడు పూలనే పూజించడం గొప్ప విశేషం. మన తెలంగాణకే సొంతమైన ఈ పండుగతోనే అది సాధ్యం. మీరు అనుకున్నది నిజమేనండి, నేను చెప్పేది బతుకమ్మ పండుగ గురించే. ఈ పండుగ ముచ్చట్లు మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తుంది 7వ తరగతి నుండి సాత్విక అక్కయ్య.
3: నమస్కారం అందరికీ. మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం, ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించినవి, కొన్ని భక్తికి సంబంధించినవి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు. ఇప్పుడు మన తెలంగాణలో జరుపుకునే ముఖ్యమైన ఒక పండుగ గురించి చెప్పబోతున్నాను. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు రోజుకో తీరిన బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. గునుగు, చామంతి, తంగేడు, కట్ల, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి రంగులు రంగులుగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. దసరాకు 1-2 రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. 9 రకాల పలహారాలు సమర్పిస్తారు. మొదటి రోజు మహాలయ అమావాస్య. ఈ రోజు నువ్వులు బెల్లం చేసి పలహారంగా సమర్పిస్తారు. ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే పలహారాలు సమర్పిస్తారు. ఇలా 9 రోజులు రకరకాల పలహారాలు పెడతారు. బతుకమ్మ ఆటలో అన్ని కులాల వారు పాల్గొంటారు. బతుకమ్మ ఆటలో ప్రత్యేకత ఉన్నది. ఓ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ, గుండ్రంగా తిరుగుతూ, వంగీలేస్తూ లయబద్ధంగా ఆడతారు. ఈ పండుగకు ఆడపిల్లలు ఎక్కడున్నా పుట్టింటికి చేరుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు, పుట్టింటి వారి కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపును కూడా పాటల రూపంలోనే చెబుతుంది. ఎక్కువగా ఆడపిల్లలు జీవితాలు, కష్టాలు, వారి అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు, వీటి గురించిన పాటలే ఎక్కువగా ఉంటాయి. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవుడిగా కొలవడం, తమ బతుకులనే కష్టాలనే పాటలుగా పాడడం ఒక్క తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు, పూలు మంచి ఔషధాలు. వీటిని చెరువుల్లో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అయ్యింది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబం బతుకమ్మ పండుగ.
2: చాలా చక్కగా చెప్పావు సాత్విక అక్క. పండుగ అంటే సంతోషాల, ఆనందాల పండుగనే నాకు తెలుసు, కానీ ఈ పండుగ వెనుక సైన్స్ ఉందా నాకు ఇప్పుడే తెలిసింది. మరి మీకు ఫ్రెండ్స్, ఈ కార్యక్రమంలో ఇప్పుడు 15వ తేదీన భారతదేశపు ముద్దు బిడ్డ, గొప్ప శాస్త్రవేత్త, యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన మన కలాం గారి గురించి చెప్పడానికి వస్తుంది 6వ తరగతి నుండి సాయి తేజశ్రీ.
4: అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక గొప్ప మహనీయుడి గురించి చెప్పబోతున్నాను. ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు.

0: జీవితంలో అనేక ఒడిదుడుకులను కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్నులను అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన ఎవరో తెలుసా ఫ్రెండ్స్? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఎంతో గర్వకారణమైన శాస్త్రవేత్త, గొప్ప రాష్ట్రపతి, కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. ఆయనను భారత క్షిపణి పితామహుడు, ఆయనను ప్రేమగా ప్రజల రాష్ట్రపతి అని పిలిచేవారు. రామేశ్వరంలో సాధారణ కుటుంబంలో జన్మించిన కలాం గారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువుకున్నారు. శాస్త్రవేత్తగా దేశ రక్షణ రంగానికి విశేష సేవలు అందించారు. తరువాత భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. విద్యార్థులు, యువత దేశ భవిష్యత్తు అని ఆయన బలంగా నమ్మేవారు. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే సందేశంతో యువతలో ఆత్మవిశ్వాసం నింపారు. కలాం గారు మనకు ఒక గొప్ప పాఠం నేర్పారు. పరిస్థితులు మన విజయాన్ని నిర్ణయించవు, మన కృషి, పట్టుదల మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనం కూడా పెద్ద కలలు కని వాటిని నిజం చేసుకునే వరకు కష్టపడదాం.
1: సాహితేజశ్రీ, చాలా చక్కగా చెప్పావు. కలాం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుందని, మన కలలే మన రేపటి విజయాలకు పునాది. ఇది మన విద్యార్థులందరికీ చక్కని సందేశం.
2: కథలంటే అందరికి ఇష్టమే కదా ఫ్రెండ్స్. కథల వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆలోచించే శక్తి, ఊహాశక్తి పెరుగుతాయి. కథలు రకరకాలుగా ఉంటాయి. పంచతంత్ర కథలు, రాజుల కథలు, ఇలా కథలు ఏవైనా నీతి ఉంటుంది. అంటే మన జీవితాన్ని మార్చేలా ఉంటాయి. మరి తనని మార్చిన కథను చెప్పడానికి మన ముందుకు వస్తుంది 7వ తరగతి నుండి విశిష్ట.
3: అందరికీ నమస్కారం. మనం ఎప్పుడు బామ్మ చెప్పే కథలు, అమ్మ చెప్పే కథలు వింటూ ఉంటాం కదా. కానీ నేను ఇప్పుడు నన్ను మార్చిన మా పక్కింటి ఎదురింటి పిల్లల కథను చెప్పబోతున్నా. మా పక్కింటి అబ్బాయి అర్జున్, ఎదురింటి అబ్బాయి కరణ్ ఒకే బడిలో చదువుకునేవారు. ఇద్దరు తెలివైన వారే. ఇద్దరు ఒకే బెంచ్ లో కూర్చునేవారు. అర్జున్ ఉదయం 5:30కే లేచేవాడు. లేవంగానే బెడ్ సదురుకొని పళ్ళు తోముకొని 1 గంట చదువుకునేవాడు. స్కూల్ బ్యాగ్ రాత్రి సిద్ధం చేసుకునేవాడు. హోంవర్క్ స్కూల్ నుండి రాగానే చేసేవాడు. తర్వాతే ఆటలు. రాత్రి 9:30కి నిద్రపోయేవాడు. కరణ్ ఉదయం 8 గంటల వరకు నిద్రపోయేవాడు. అమ్మ 4 సార్లు లేపితే గాని లేవాడు. బ్యాగ్ ఉదయం హడావిడిగా సదురుకునేవాడు. పుస్తకాలు మర్చిపోయేవాడు. రేపు చేస్తా అని హోంవర్క్ వాయిదా వేసేవాడు. రాత్రి 12 గంటల వరకు ఫోన్ చూసేవాడు. పరీక్షలు వచ్చాయి, టీచర్ అనౌన్స్ చేశారు. రేపటి నుండి పరీక్షలు, అందరూ హాల్ టికెట్ తెచ్చుకోండి. అర్జున్ రాత్రే హాల్ టికెట్, పెన్నులు, బ్యాగ్ అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయాడు. కరణ్ రాత్రి అంతా ఫోన్ చూసి ఉదయం లేవలేదు. హాల్ టికెట్ ఎక్కడ పెట్టాడో తెలియలేదు. ఇంట్లో అంతా వెతికాడు. స్కూల్కి లేటుగా వెళ్లాడు. టీచర్ తిట్టారు. పరీక్షలో 70% మర్చిపోయాడు. ఫలితాలు వచ్చాయి. అర్జున్ క్లాస్ ఫస్ట్, కరణ్ ఫెయిల్ అయ్యాడు. కరణ్ ఏడుస్తూ అర్జున్ని అడిగాడు, నువ్వు నాకంటే తెలివైన వాడివి కాదు కదా, మరి నువ్వు ఎలా గెలిచావు? అర్జున్ అన్నాడు, నేను నిన్ను మించిన తెలివైన వాడిని కాదు. నా దగ్గర ఉన్నది ఒకటే, అది క్రమశిక్షణ. నువ్వు ఒకే రోజు 10 గంటలు చదువుతావు. నేను రోజు 1 గంట చదువుతాను, కానీ నేను రోజు తప్పకుండా చదువుతాను. అదే తేడా. ఆ రోజు నుండి కరణ్ కూడా అర్జున్ లాగా టైం టేబుల్ పెట్టుకున్నాడు. కరణ్ కూడా అర్జున్ లాగే క్లాస్ ఫస్ట్ వచ్చాడు. మరి ఈ కథ విన్నాక ఏమర్థమైంది? ఈ కథలో నీతి క్రమశిక్షణ అంటూ పెద్ద పెద్ద పనులు చేయడం కాదు, చిన్న పనుల్ని ప్రతిరోజు సమయానికి చేయడం. ఫ్రెండ్స్, మరి క్రమశిక్షణగా ఉండాలంటే 3 పనులు చేయండి. రాత్రే రేపటి పని సిద్ధం చేసుకోండి. పనులను వాయిదా వేయకండి. సమయానికి విలువనివ్వండి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి.
2: విశిష్ట కథ చాలా చక్కగా చెప్పావు. క్రమశిక్షణ లేకుండా ఎవరు గొప్పవారు కాలేరు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు చిక్కు ప్రశ్నలు, అంటే మన ఆలోచన శక్తికి పదం పెట్టే ఆసక్తికరమైన ప్రశ్నలు. సమాధానాలు ఆలోచించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఇన్ని ప్రయోజనాలున్న ఆ ప్రశ్న

0: విందామా, సమాధానాలు ఆలోచించుదామా. చిక్కు ప్రశ్నలతో మన ముందుకొస్తున్నారు 5వ తరగతి నుండి సాహస్, సిరిజ్ఞ.
1: హలో నేస్తాలో, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కాసేపు ఆలోచింప చేయాలని, సరదాగా కాసేపు మీతో గడపాలని మీ మెదడుకు మేతతో వచ్చాను. ఏంటి మెదడుకు మేత అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి. సరదాగా కొన్ని సరదా ప్రశ్నలు వేస్తాను, ఆలోచించి సరైన సమాధానం చెప్పండి చూద్దాం.
2: ఓ సరదా ప్రశ్నలా? నాకు సరదా ప్రశ్నలు అంటే భలే సరదా. అడుగు సహర్స్ చెప్తాను.
1: సరే, మొదటి ప్రశ్న, పావుషేరు పాలల్లో పాలెన్ని? ఈ ప్రశ్న నీకు చాలా సులభం కదా సిరిజ్ఞ, మన ఆలస్యం ఎందుకు చెప్పే? త్వరగా చెప్పు సిరిజ్ఞ.
2: ఆగు సహర్స్ ఆలోచించుకునివ్వు. వచ్చేసింది, పావుసేరు పాలల్లో పాలు 2 అంటే కదా.
1: ఎలానా వివరించి చెప్పు.
2: ఎలా అంటే పావుసేరులో ఒక పా అనే అక్షరం, పాలో ఒక అక్షరం, 2 కదా.
1: ఓ, చాలా బాగా చెప్పావు. నీ మెదడు పనిచేస్తుంది.
2: అంటే నా మెదడు పనిచేయదా? నా మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. కావాలంటే ఎన్ని ప్రశ్నలైనా అడుగు.
1: మరో ప్రశ్న, మన శరీరంలో అంటే మన బాడీలో ఒక పార్ట్ను ఎటు తిరిగేసినా ఒకే అర్థం వస్తుంది. ఇంతకీ ఏంటో చెప్పు చూద్దాం.
2: ఓ, నేను ఈ ప్రశ్నకి సమాధానం ఆలోచించాల్సిన అవసరమే లేదు, నాకు ముందే తెలుసు. ఇది మన కాలు మదమా.
1: మరో ప్రశ్న, ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఒక గదిలో ఉన్నారు. మొదటి వ్యక్తి పుస్తకం చదువుతున్నాడు, రెండో వ్యక్తి చెస్ ఆడుతున్నాడు, అయితే మూడో వ్యక్తి ఏం చేస్తున్నాడు?
2: మొదటి వ్యక్తి పుస్తకం చదువుతున్నాడు, రెండో వ్యక్తి చెస్ ఆడుతున్నాడు, మూడో వ్యక్తి సహర్ష్ వచ్చేసింది. మూడో వ్యక్తి చెస్ ఆడుతున్నాడు, ఎందుకంటే చెస్ ఆడటానికి 2 వ్యక్తులు కావాలి.
1: చివరి ప్రశ్న, రాము తండ్రికి 5 కొడుకులు, వాడి పేర్లు వరసగా చంటి, బంతి, చింతి, పింది, అయితే 5వ కొడుకు పేరేమిటి?
2: ప్రశ్నలోని సమాధానం ఉంది సహర్ష్, రాము తండ్రికి అని.
1: వావ్, చాలా బాగా చెప్పావు సిరిజ్ఞ.
0: మీ చిక్కు ప్రశ్నలు మమ్మల్ని ఆలోచింప చేశాయి. మా ఆలోచన శక్తి పెంచినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
3: నవ్వు వల్ల కలిగే లాభాలు. నవ్వు మన జీవితంలో ఎంతో విలువైనది. నవ్వడం వల్ల మన మనసుకు ఆనందం కలుగుతుంది. నవ్వు 4 విధాలుగా చేటు కాదు, నవ్వు 100 విధాలుగా మేలు చేస్తుంది. అవునండి, ఇది నిజమే. మరి అందులోనూ అత్తాకోడళ్ళ సంభాషణ అంటే అందరికీ సరదానే. మరి మనందరినీ కాసేపు నవ్వించడానికి గడసరి అత్త జాహ్నవి, సొగసరి కోడలు అశ్రిత మన ముందుకు వస్తున్నారు.
4: ఇదిగో కోడలు పిల్ల, ఒకసారి ఇలారా.
5: వస్తున్నానత్తయ్య.
4: అత్తయ్య అనలేవా? నత్తయ్య గిత్తయ్య అనకపోతే?
5: నిన్నత్తయ్య అన్నానా? మడిగట్టుకొని ఉన్నారు, మాట తప్పకుండా అత్తయ్య.
4: ఇప్పుడేమన్నావు? కత్తయ్య అనలేదేంటే? పరమ సాత్వికురాలిని, నన్నే కత్తయ్య అంటావా?
5: అయ్యో, నా కర్మ కొద్ది దొరకారత్తయ్య మీరు.
4: మళ్ళీ కొత్త కూత, ఇప్పుడు రత్తయ్య అన్నావా లేదా?
5: అయ్యో, నా రాత, అది సంధి. మీరు తెలుసరే చదువుకోలేదత్తయ్య.
4: నీకు వంట రాదన్నప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదమ్మా. పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్ములో పెట్టమ్మా అంటే సిమ్ము అన్నులోనా సిమ్ము టుబులోనా అని అడిగావు చూడు, అదే భరించలేకపోతున్నానమ్మా. సరే కాని బియ్యం కడిగి అన్నం పెట్టుకోడరా
5: అత్తయ్య? బియ్యం సర్ఫ్తో కడగాలా సబ్బుతో కడగమంటారా?
4: ఓ సిటింగర్దానా, బియ్యాన్ని సబ్బుతో సర్ఫ్తో కడుగుతావా?
5: అత్తయ్య, ఈరోజుకి ఏం కూర చేయమంటారు?
4: పాలకూర చెయ్యమ్మా.
5: అత్తయ్య, పాలకూరకి 8 గ్లాసుల పాలు పోయాలండి.
4: అమ్మా, పాలకూర వద్దు, కానీ ఇంకేదన్నా చెయ్యి.
5: సరే అత్తయ్య. అత్తయ్య, మీకోసం కూర చేసి పెట్టాను, రండి గాని వచ్చి భోజనం చేద్దురు.
4: ఏంటి కూర తీయగా అదో రకంగా ఉంది, ఏంటి అల్లం కొమ్ములు?
5: అత్తయ్య, మా అమ్మ ఎప్పటికీ చెప్తూ ఉండేది, ప్రతి కూరలో అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని. అందుకని కూరలో నేను అల్లం పేస్ట్ వేస్తాను అత్తయ్య.
4: పేస్టా? ఏం పేస్ట్ వేసావే?
5: అయ్యో అత్తయ్య, మన ఇంట్లో ఏం పేస్ట్ ఉంటుంది? కోల్గేట్ పేస్టే వేసాను అత్తయ్య.
4: అమ్మ బాబోయ్, నీకో దండం, ఇంకోసారి వంటగదిలోకి అడుగు పెట్టకు. ఆ వంట ఏదో నేనే చేసుకుంటాను. సరే కాని కుండీలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయమ్మా, కాస్త ఈ పన్నన్నా సరిగ్గా చెయ్యమ్మా, వేలు తడిసేలా పోయ్యు.
5: సరే అత్తయ్య, ఈ పని ఎలాగన్నా అత్తయ్య మెచ్చుకునేలా చేయాలి.
4: ఏంటి నీ చేతిలో మొక్కలు?
5: అత్తయ్య, మీరే కదత్తయ్య చెప్పింది.

0: మొక్కలకు ఏర్లు తడిసేలా నీళ్లు పోయమని మీకు చూపెడదామని తెచ్చాను.
1: అమ్మ బాబోయ్, నీకో దండం, ఇంకోసారి ఏ పని చేయకు, బుద్ధిగా ఒక కాడ కూర్చో చాలు.
2: మీ సరదా సంభాషణ మమ్మల్ని చాలా నవ్విపించింది. నవ్వుతూ జీవించు, నలుగురిని నవ్విస్తూ జీవించు.
3: కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణం మన జీవన విధానాన్ని, వ్యవసాయాన్ని, ప్రకృతిని ప్రభావితం చేస్తుంది. వాతావరణంలో ఏది ఎక్కువగా ఉన్నా, ఏది తక్కువగా ఉన్నా కష్టమే. ఎండలు ఎక్కువైనా, వానలు ఎక్కువైనా, వానలు తక్కువైనా, చలి ఎక్కువైనా కష్టమే. ఈసారి మనకు వాతావరణం ఎలా ఉందో, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి 7వ తరగతి నుండి సాయి సహస్ర మన ముందుకు వస్తుంది.
4: అందరికీ నమస్కారం. ఎల్నినో అనేది ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఒక సహజ వాతావరణ దృగ్విషయం. దీని ప్రభావం వల్ల భారతదేశంలో వర్షాలు, ఉష్ణోగ్రతలు, వ్యవసాయం వంటి వాటిలో మార్పులు సంభవిస్తున్నాయి. ఎల్నినో అంటే ఏమిటో తెలుసా? సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు ఏర్పడతాయి. ఎల్నినో వల్ల కలిగే ప్రభావాలు చాలా ఉన్నాయి. భారతదేశంలో కొన్ని సంవత్సరాలు ఋతుపవనాల వర్షాలు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడిగాలులు ఏర్పడవచ్చు. వర్షాలు సకాలంలో పడకపోతే పంటలు ఎండిపోవడం, దిగుబడులు తగ్గడం జరగవచ్చు. చెరువులు, బావులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గవచ్చు. పంటల దిగుబడులు తగ్గితే కొన్ని ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించుకోవలసిన బాధ్యత మన మీదనే ఉంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలి. చెరువులు, కుంటలు, కాలువలను శుభ్రం చేయాలి. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలి. రైతులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలి. వాతావరణ శాఖ సూచనలు, వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనమందరం నీటిని పొదుపు చేద్దాం, వర్షపు నీటిని నిల్వ చేద్దాం, చెట్లను పెంచుదాం, చెట్లను కాపాడుదాం, ప్రకృతిని కాపాడుదాం, నీటిని కాపాడుదాం, భవిష్యత్తును కాపాడుదాం.
3: చాలా బాగా వివరించావు సహస్ర. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి అవసరమే. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది. రైతు గొప్పతనాన్ని ఒక చిన్న కవితలో తెలుపడానికి మన ముందుకు వస్తుంది శ్రేష్ట.
5: హలో నేస్తాలు, నేను ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి కవిత చెప్పబోతున్నాను. ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, మన రైతన్న. అవునండి, మన అందరికీ తెలిసిన వ్యక్తి. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి మట్టిని నమ్మి పంటలు పండించే రైతు. ఎండను లెక్క చేయడు, వానకు భయపడడు. పొలంలో కష్టపడి పంటను పండిస్తాడు. విత్తనము నాటి మొక్కను పెంచి పచ్చని పొలాలతో ప్రకృతిని అలంకరిస్తాడు. తన చెమట చుక్కలతో ధాన్యాన్ని పండించి దేశానికి అన్నదాతగా నిలుస్తాడు. రైతు కష్టం వల్లే మనకు అన్నం, రైతు శ్రమ వల్లే మనకు జీవనం. రైతు దేశానికి వెన్నెముక, రైతు మన అందరికీ అన్నదాత. జై కిసాన్, జై జై కిసాన్.
3: శ్రేష్ట, ఎంతో చక్కగా కవితను చెప్పావు. నీ కవిత ద్వారా రైతు యొక్క గొప్పతనం చాలా చక్కగా అర్థమైంది.
2: ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఫోన్ మన చేతిలో ఉండాలి, కానీ మన జీవితం ఫోన్ చేతిలో ఉండకూడదు. ఫోన్ ను ఎలా వాడాలో, ఎలా వాడకూడదు చెప్పడానికి 6వ తరగతి నుండి సాన్విక వస్తుంది.
6: ఫోన్ అంటే తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఫోన్ తెలియని వారుంటారా? చూడండి, ఫోన్ అనే పేరు వినగానే మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఇంతకు ఫోన్ గోల ఏంటి అనుకుంటున్నారా? ఒకసారి ఫోన్ గురించి విందాం, మీకే తెలుస్తుంది. ఫోన్ అనేది మన చేతిలో ఉన్న ఒక చిన్న ప్రపంచం. దీనిని మొదట అలెగ్జాండర్ గ్రహం బెల్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. మొదట్లో ఇది మాట్లాడుకోవడానికి మాత్రమే ఉండేది, ఇప్పుడు అన్ని పనులు చేస్తుంది. ఇప్పుడు మనం వాడే ఫోన్ లో కెమెరా, ఇంటర్నెట్, యూట్యూబ్, గూగుల్ అన్నీ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషంలో మనకు తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని డబ్బులు కట్టడం, దూరంగా ఎక్కడ ఉన్న వాళ్లను వీడియో కాల్ ద్వారా చూడగలుగుతున్నాం. ఎన్నో తెలియని విషయాలను తెలుసుకుంటున్నాము. మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఫోన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ మనం ఫోన్ కు బానిస అయితే మాత్రం అది మన సమయాన్ని వృధా చేస్తుంది. ఎక్కువసేపు చూడడం వల్ల కళ్ళకు ప్రమాదం, మెడ నొప్పి వస్తాయి.

0: రాత్రి నిద్ర కూడా రాదు. బయట ఆడే ఆటలపై శ్రద్ధ తగ్గుతుంది. దాని ద్వారా మన ఆరోగ్యం దెబ్బతింటుంది, మనకు బద్ధకం పెరుగుతుంది. కొంతకాలానికి ఫోన్ అనేది తీయకుండా మనం ఉండలేము, దానికి బానిసగా మారుతాము. ఫోన్ చెడ్డది కాదు, మనం సరిగ్గా వాడుకుంటే మంచి సమాచారం ఇస్తుంది. ఫోన్ కు మనం యజమాని, అది చెప్పినట్టు మనం వినడం కాదు, దానికి మనం బానిస కాకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, మనం రోజులో మనకు అవసరం ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల సమక్షంలోనే దానిని వాడాలి.
1: విన్నారు కదా ఫ్రెండ్స్, ఫోన్ ను మంచి విషయాలకు ఉపయోగిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు దేశభక్తి గేయాలు మనలో దేశం పట్ల ప్రేమను, గౌరవాన్ని, బాధ్యతను పెంపొందిస్తాయి. మన దేశ గొప్పతనాన్ని, వీరుల త్యాగాన్ని గుర్తు చేస్తాయి. అందుకే ప్రతి విద్యార్థి దేశభక్తి గేయాలను నేర్చుకోవాలి. చక్కని దేశభక్తి గేయాలతో మన ముందుకు వస్తున్నారు 5వ తరగతి నుండి కృతిక, త్రైలోక్య, సాధ్విశ్రీ.

0: ఎంతో చక్కగా పాడారు ఫ్రెండ్స్. దేశభక్తి గేయాల ద్వారా చిన్ననాటి నుండే మనలో దేశభక్తి బీజాలు పెరుగుతాయనేది ఎంతో నిజం. జై హింద్.
1: ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో వివేకానంద పాఠశాల నక్కలగుట్ట విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.

ఇంతటితో ఈనాటి చిన్నారిలోకం చిన్నపిల్లల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా గీతాల కార్యక్రమంలో ముందుగా వినండి కిల్లర్ చిత్రం కోసం మనో చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజకోటి.

చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట పెద్దరికం చిత్రంలోనిది. కేజే జయస్దాస్, స్వర్ణలత ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్కోటి.

ముద్దుల ప్రియుడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోయే పాట యముడికి మొగుడు చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంగరక్షకుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి

స్వప్న చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభన.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి, కూలీ నెంబర్ వన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:05:30. ఇప్పుడు విందాం అమృత గీతం. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. 10 కాలాల పాటు అలరిస్తూనే ఉంటే అది కమ్మని పాట అవుతుంది. మాధుర్యాన్ని నింపుతూ మదిని పరవశింపజేస్తుంటే ఆ పాట మైమరచే గీతమవుతుంది. అదే పాట రసానందంలో తేలియాడేలా సరికొత్త అనుభూతిని కొత్త చైతన్యంతో పులకరింపచేస్తుంటే సాహిత్య విలువలతో తరింపచేసే ఆ పాట అమృత గీతమవుతుంది. 1988 ప్రభు, కార్తీక్, అమలా, నిరోషాల అందరూ కలిసి నటించినటువంటి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ఘర్షణ. ఇళయరాజా మ్యూజిక్ మాయాజాలానికి కళ్ళు మూసుకుని చెవులకు మరి పని చెప్పారు అందరు కూడా. అంతల అద్భుతమైనటువంటి పాటలు అందులో. మణిరత్నం దర్శకత్వంలో ఇదొక గోల్డెన్ స్టోన్ అని చెప్పవచ్చు. వాణి జయరామ్ గలం నుంచి వచ్చిన ఒక పాట ఒక బృందావనంలో అమృత వర్షన్లా ఉంటుంది పాట. ఇక సాహిత్యమైతే తేలిక పదాలే, కానీ ఒక వయసులో ఉన్న యువతి ఆలోచన ఎలా ఉంటాయో అక్షరాలతో మాలగుచ్చి ఎదను కోలాహలంతో ముంచేశారు కవి. నా పలుకు తేనె కవితలే, నా కులుకు చిలుక పలుకులే, నే కన్న కలల మేడ నందనం, అలాగే నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనస్సు పొందునే, వాటే లిరిక్స్. దట్ ఈజ్ రాజశ్రీ కళం. సంగీతంలో ప్రయోగాలు,

అమృత గీతం వింటున్నాం. 1986లో కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ విజయం సాధించిన సినిమా స్వాతిముత్యం. కమలహాసన్ ఏమీ తెలియని అమాయక పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇక రాధిక కూడా అంతేలా జీవించారు తన పాత్రలు. వీరిద్దరి మధ్య కల్మషన్ లేని ప్రేమ ఒక రూపంలో మరి వివరించాలంటే, వారి ప్రేమను వ్యక్తం చేయాలంటే కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అద్భుతంగా తన పాట రూపంలో రాశారు. అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండే లేని మనుషుల్లే నేను కొండా కోనలకు వదిలేశాడా అని కథానాయక పరిస్థితిని వివరిస్తాడు. అలాగే ఓదార్పును ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేలా, చుట్టూ ఉన్న చెట్టు చేమ తో బుట్టువులింక నీకమ్మ అని ఒక సందేశాన్ని ఇస్తారు. ధైర్యాన్ని నింపుతారు. నీకంత తోడు ఉన్నారు అని భరోసా ఇస్తారు. అలాగే ఇళయరాజా గారు కూడా మరి స్వరపరిచినటువంటి ఆ పాట రాగం మధ్యమావతి. ఆ మధ్యమావతి రాగం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా, హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. అలాగే సంగీత వాయిద్యాల ప్రయోగం కూడా సరికొత్తగా చేశారు ఈ సినిమాలో. బాలు చానకి గారిల గానావృతం మరువలేము.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం అమృత గీతం. మరి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది, శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 ఇంకో నెంబర్ 2324085 మరొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ దీని గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అర్జీ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే

హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ అని కార్యక్రమంలో మనం వింటున్నాం అమృత గీతం కార్యక్రమం. మరొక అమృత గీతం విందాము. తెలుగు సినీ సాహిత్యంలో ఒక్కొక్కరిది ఒక్కో మహాప్రస్థానం. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది సువర్ణాధ్యాయం. ప్రతి పాట సందేశమే కాకుండా ప్రబోధం, చైతన్యం, ఇలా ఎన్ని చెప్పిన తక్కువే. జీవిత సారాన్ని తెలిపాయి ఆయన పాటలు, వినోదంతో పాటు కూడా. 2000 సంవత్సరంలో అక్కినేని నాగార్జున, సిమ్రాన్ చంటగా తెరకెక్కిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నువ్వు వస్తావని పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. సంగీత దర్శకులు ఎస్సి రాజ్కుమార్ గారి మెలోడీ స్వరాలతో అదరగొట్టారు. సిరివెన్నెల గారి తన కళాన్ని కదిలిస్తూ మరి పల్లవిలోని అనంత భావాన్ని ఇలా చెప్పారన్నమాట. పాటలు పల్లకివై ఊరేగే చిరగాలి, కంటికి కనపడవి నిన్నెక్కడ వెతకాలి. అలాగే నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది కానీ తన రూపు తానిప్పుడు చూపించలేనంది అంటూ జ్ఞానోదయమే కాదు వాస్తవాన్ని చెప్పారు. పాట నేపథ్యం ఏమైనా సరే కానీ నిజ జీవిత సత్యాన్ని రంగరించి రాశారు. మరి సంగీతం కూడా అలాగే ఉంటుంది. జలజలా పారే గోదారిలా, కనువిందు చేసేలా, వీణులు విందు లాంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది విన్న ప్రతిసారీ.

సాహిత్యం అంటే అలా ఉంటుంది. మరో అమృత గీతం విందాం. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చూడాలని ఉంది. చిరంజీవి గారి హిట్ లిస్టులో ఇదో మైల్ స్టోన్. పాటలని కూడా ఓ రేంజ్లో కిక్కిచ్చాయి. అందులో వేటూరు గారు కలకత్తా మహానగరాన్ని వర్ణిస్తూ దేశ కీర్తిని పొగిడారు. హరిహరన్ గానం ఆహో చెప్పలేము. ఒక చరణంలో వందే మాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతీయే గీతిరా అంటూ ఆ ప్రాంతంలో పుట్టిన వారి చరిత్రను సృష్టించిన వారి నాయకులను ఆ పాటల్లో మనులుగా ఒదిగించారు, పాటను హైలైట్ చేశారు. ఆ పాట హైలైట్ కాదు, అది జాతికే ఒక కీర్తిగా హిస్టరీలో క్రియేట్ చేసిందనమాట. తనకంటూ ఆ పాటకంటూ ఒక రికార్డ్ అనేది వచ్చేలా చేశారు మణిశర్మ గారు. అలాగే వేటూరు గారు అద్భుతంగా ఎంతో పరిశోధించి రాశారనమాట. అమృత గీతంగా చివరిగా విందాం.

0: మీరింతవరకు అమృత గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు.
1: సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్రమోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
2: देश के हर जिले तक 5G कनेक्टिविटी पहुंच चुकी है. आज 5.5 लाख से अधिक बेस स्टेशन भारत में है जहां से 5G नेटवर्क ऑपरेट कर रहा और मोबाइल इंटरनेट स्पीड 2022 की तुलना में 10 गुना बढ़ी है.
1: केंद्र समाचार प्रसार कम्युनिकेशन शाखा मंत्री ज्योतिरादित्य सिंधिया మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
3: That technology must permeate not only the last village but reach every single citizen.
1: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం.

వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరిందా, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్దత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్, అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరుదేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుగగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం,
భారత్

అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇన్వెస్టింగ్.
1: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 MHz శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.
3: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. స్టూడియో సమయం 12:43 దాటి 22 సెకండ్లు. హీట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం.

మీరు విన్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా నుంచి సుభాషిణి పాడిన పాట అది. ఇట్ ఫుట్ కార్యక్రమం వింటున్నాం. మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే మనకు తెలిసినటువంటి విద్య కాకుండా నిపుణులు ఏం చెబుతారో, వారి యొక్క సలహాలు ఏంటో, వారు చెప్పిన దాంట్లో నిజమెంత, న్యూట్రిషన్ ఫాళ్ళు ఎలా ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, అవి శరీరానికి ఎంతవరకు మేలు చేస్తాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి ఆ సలహాల మేరకు మనం నడుచుకోవాలి. ఎందుకంటే అనేక పరిశోధనలు చేసి వారు ఒక ప్రకటన చేస్తారన్నమాట. ఆ చేసినటువంటి ప్రకటన ఆధారంగా మనము ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎలా మనం సమతుల్యం చేయాలి తీసుకున్నటువంటి ఆహారాన్ని అని చెప్పేసి. మనం సాధారణంగా ఏం చేస్తుంటాము అంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమున్న ఆహారాన్ని బాగా తీసుకుంటాం. కానీ అలా కాదు, మనకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అనేక రోగాలకు కారణమయ్యేటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాలనేది చెబుతుంది అంతర్జాతీయ సంస్థ. అందులో ఒకటి, నూనెలు బాగా వాడకూడదు. ఎంతవరకు వాడాలో అంతవరకే. ఎందుకంటే ఆ నూనెలు వాడడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి మరి అనేక రోగాలకు కారణమవుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి, అదే దానికి సైడ్ ఎఫెక్ట్స్గా ఇంకా అనేక రోగాలకు కారణమవుతున్నాయి అని చెప్పేసి పరిశోధనలు తేలింది. కాబట్టి వారి యొక్క సలహాలు, సూచనలు, నిపుణులు సూచించే వాటిని మనం తప్పకుండా పాటిస్తూ మన సాంప్రదాయక వంటకాల మీద ఆధారపడి మనం లైఫ్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM 102.8 MHz.

మీరు విన్న పాట ది ప్యారడైజ్. మూవీ కోసం అనిరుద్ధ్ రవిచంద్రన్, సుభాషిణి పాడిన పాట అది. మనం ఈట్ ఫిట్ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏది తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనే అంశం గురించి, ఫలానా ఆహారం తీసుకుంటే ఫలానా అవయవాలు బాగా పనిచేస్తాయి, ఫలానా శక్తి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగని చెప్పేసి మనం దాని మీదే ఫోకస్ చేసి ఆ ఒక్క ఆహార పదార్థం, ఆ ఒక్క ఐటమే తీసుకున్నట్లయితే మనకు అన్ని రకాల పోషకాలు శరీరానికి అందవు. శరీరానికి కొన్ని అవశ్యకమైన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లాంటివి, ప్రోటీన్స్ లాంటివి ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అని ఉంటాయి. ఎసెన్షియల్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, బయట నుంచి వచ్చేటువంటి పదార్థాలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్ని శరీరమే తయారు చేసుకుంటుంది, కొన్ని యాసిడ్స్, కొన్ని రకాల ప్రోటీన్స్. సో మనకు బయట నుంచి వచ్చేటువంటి ప్రోటీన్స్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు, ఫలానా అని చెప్పేసి కాకుండా మనం సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటే శరీరానికి కావలసినటువంటి శక్తి వస్తుంది, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. ఉదాహరణకు మెదడు, తర్వాత ఉదాహరణకు రక్తం తయారీకి మనకు ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన బీట్రూట్, దానిమ్మ, ఇంకా వెల్లుల్లి రక్తాన్ని ఇవన్నీ బాగా శుభ్రం చేసేటువంటి కాబట్టి ఇలా అని అనుకుంటాం. అలాగని చెప్పేసి మనం బీట్రూట్, దానిమ్మ సంబంధించినటువంటి ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ ఎక్కువ పాళ్ళలో తీసుకున్నాం అనుకోండి, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అందుకని నిపుణులు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే, ఈట్ ఫిట్ అంటే మనం ఫిట్గా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు మనం బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. మెదడుకు సంబంధించిన వరకు పసుపు, వాల్నట్స్, ఇంకా ఇవన్నీ కూడా తీసుకుంటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని మనకు రకరకాలు చెప్తుంటారు. అలాగే కళ్ళకు సంబంధించినప్పుడు క్యారెట్లు, గుమ్మడికాయ, తర్వాత ఇంకా ఇతరత్ర ఆకుకూరలు తీసుకోవాలని చెప్తుంటారు. అలాగని చెప్పేసి అస్తమానం మన ఆకుకూరలు తీసుకున్నాం అనుకోండి, మన కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇలా అనమాట. అందుకనే నిపుణులు ఏం చెప్తున్నారు, మనం అన్ని రకాలైనటువంటి పోషకాలు శరీరానికి అందాలి కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా

నిరకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి, ఒక్కొక్కసారి ఒకేసారి అన్నింటిని వచ్చేటట్టుగా, అన్ని ఆ పోషకాలు అందేటట్టుగా కూడా తీసుకుంటారు. సో అది కూడా కరెక్టే. కానీ మనకు నిజానికి ఇంకొంత లేటెస్ట్గా పరిశోధనలు తేలింది ఏంటంటే, మనకు ఏదైతే ఆహారం తీసుకుంటే శరీరానికి సరిపోతుందో అలాంటి వాటిని తీసుకోవాలి. మనం కొత్త రకాలైనటువంటి ఆహార పదార్థాలు వాటి జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే అప్పటికే మన బాడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది ఆహార పదార్థాలను తీసుకోవడానికి. సో ఈ విషయం కూడా ఇప్పుడు కొత్తగా పరిశోధన తేలిందనమాట. అలాగని చెప్పేసి ఇప్పుడు మనం కొత్త దానికి వెళ్ళి బాగుంటుంది ఇది తినండి అని చెప్తారు, కానీ అది తీసుకుంటే మనకు ఎలర్జీ వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని మనం ముందుకెళ్ళాలి, అప్పుడే మనం ఫిట్గా ఉంటాము, శారీరకంగా కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటామనేది నిపుణుల యొక్క సూచన. ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది. మనం ఈట్ ఫిట్ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఫిట్గా ఉండడం కోసము తీసుకునే ఆహారము చాలా చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావితం కూడా చూపిస్తూ ఉంటుంది, అలాగే మన ప్రవర్తన కూడా మారుస్తుంది మనం తీసుకునే ఆహారం. సో ఇన్ని రకాల అంశాలు ఉంటాయి. శరీరం పెరగటమే కాకుండా మనకు సంబంధించిన మజిల్స్ ఇవన్నీ పెరగటమే కాకుండా మనసు మీద కూడా ప్రభావితం చూపిస్తాయి మనం తీసుకునే ఆహారాలు. సో ఒక రకమైన ఆహారం తీసుకుంటే మన లక్షణాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నింటిని క్యారీ చేస్తూ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగని చెప్పేసి ఆహారం మీదనే దృష్టి పెట్టడం కూడా అంత సరైన పని కాదు. మన దైనందిన జీవితంలో ఆహారం ఒక భాగం కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఇది ఎంతవరకు మేలు చేస్తుంది అని ఆలోచించి మనము అవసరం లేని వాటి జోలికి పోకుండా మనకు అవసరమైన వాటిని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కూరగాయలు ఆరోగ్యానికి మంచి చేయడం కాకుండా సంతృప్తిని కూడా ఇస్తాయి. అలాగని కొంతమంది కూరగాయలు ఇష్టం ఉండదు, కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి కూరగాయల ద్వారా వచ్చేటువంటి పోషకాలు అందాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆ మాంసము వంటలలోనే వాళ్ళకి తెలియకుండానే ఈ కూరగాయలను కూడా చొప్పించి అందులో మిక్స్ చేసి వాళ్ళకి తెలియకుండా ఒక కొత్త రకమైన రుచిని ఆస్వాదించేటట్లు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే అనేక రకరకాల రుచి కోసం అనేక రకరకాల కృత్రిమ పదార్థాలను వేయకుండా సహజసిద్ధమైన వాటిని మాత్రమే వేసుకుని ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తద్వారా మెదడు బాగా పనిచేస్తుంది, సరిగ్గా ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎలాంటి ఆరోగ్యాలు ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.

ఫిట్గా ఉండాలంటే వయస్సు వారీగా మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం విషయంలో కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. పెద్ద వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, తర్వాత వయసులో ఉన్నవాళ్ళు బాల్యంలో, తర్వాత పసిపిల్లలు, ఇలా కూడా మనం వర్గాలుగా విభజించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా పాటించాలి, అవకాశం కాదు. అక్కడ ఏ వయసులో ఎలా అనేది కూడా మనం విచక్షణ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ తీసుకెళ్ళి పసిపిల్లలకు పెట్టామనుకో, సో అలా ఉండదన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. సూపర్ మార్కెట్ ఆహారాలపై వ్యామోహం తగ్గించుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ మొత్తమే వాడకూడదు. ఇది కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉన్నట్లయితే తీసుకునే ఆహారం వల్ల వాళ్ళ ప్రవర్తనలో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమంది పిల్లల్లో భయంకరమైనటువంటి అలవాట్లు వచ్చేసి భయంకరమైనటువంటి ప్రవర్తన చూపిస్తుంటారు, కారణం వారు తీసుకున్నటువంటి ఆహారం. అందువల్ల ఆహారం తీసుకునే విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు కూడా సూచనలు చేస్తూ ఉండాలి. అప్పుడే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. మనం ఫలానా ఈ ఆహార పదార్థం తీసుకోండి అని మనం సజెస్ట్ చేయలేం. కారణం ఏంటంటే అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సమతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. దాన్ని బట్టే శరీరం అనేది వృద్ధి చెందుతుంది, మనసు బ్రెయిన్ వికసిస్తూ ఉంటుంది, ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశోధనలో వచ్చినటువంటి మార్పుల ప్రకారము, అంటే వాతావరణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, పీల్చి గాలిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి తగ్గట్టుగా మనం ఆహారం తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది, ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్ర స్టూడియోలు సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద

పెద్దబలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇండీ కూటమి టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సిపిఎం, సిపిఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్భవన్కు చేరుకోగానే పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో జరిగిన డిఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సాంకేతిక ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందన్నారు. 1996లో హైదరాబాద్లో ప్రారంభమైన డిఈ షా వృద్ది నగరంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నియోపోలిస్లో ఏర్పాటు చేస్తున్న సంస్థ కొత్త కార్యాలయానికి స్వాగతం పలుకుతూ రాష్టంలో ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తోందని ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణకు ప్రతిపక్ష నేతలపై అణిచివేతకు వ్యతిరేకంగా వీధుల నుంచి పార్లమెంటు వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం కాంగ్రెస్ది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ప్రజల ఉద్యమమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్టంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు విమర్శించారు. 5,420 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం, కరెంటు కోతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన ఖండించారు. యాదాద్రి ప్లాంట్కు బొగ్గు కేటాయింపులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ ప్రజలపై మోపిన ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలు లేకుండా చూడాలని కోరారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటం, సామాజిక సంస్కరణల కోసం జయప్రకాశ్ నారాయణ్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్దత, ఆదర్శాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్రస్వామి గుట్టపై 1,108.27 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధాన ఆలయానికి 598.98 కోట్లు, అనుబంధ అభివృద్ది పనులకు 349.67 కోట్లు, మూసీ ఒడ్డున రోడ్డు నిర్మాణానికి 159.62 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా అచ్చంపేట మండలంలో ఎలివేటెడ్ కారిడార్, సబ్స్టేషన్ నిర్మాణాల స్థలాలను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ బెంగళూరు ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుందని, ప్రాంతీయ అభివృద్దికి తోడ్పడుతుందని తెలిపారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటి వరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో

ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళ్తుందని స్పష్టం చేసింది. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతో కూడుకుని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో బంగ్లాదేశ్ వంటి రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ప్రతిపక్షాలు రోడ్లకి నిరసనలు తెలపడాన్ని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని, వీధి పోరాటాల ద్వారా వ్యవస్థలను బలహీనపరచవద్దని సుభాష్ హితవు పలికారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. వివిధ జోన్ల నుంచి అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణానికి 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాత జీవో ప్రకారం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, సాధారణ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ పరిశీలకులు యోగిత రాణా, కలెక్టర్ హరిత కాగజ్ నగర్ జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 90.3% హియరింగ్ పూర్తయిందని, మిగిలిన ఓటర్ల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి 10 రోజుల్లో తుది ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కిల్ ముఖ్య తపాలా జనరల్ హైదరాబాద్ కార్యాలయం ద్వారా ఇండియా పోస్ట్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ డాక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సేవలకు సంబంధించిన సమస్యలను ఈ నెల 14 సాయంత్రం 5:45 లోపు తపాలా లేదా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్లో అక్టోబర్ 11 జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పాల్గొననుంది. సబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ కూటమికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బాణం గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈ నెల 11 నిర్వహించే 12వ తెలంగాణ రాష్టస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్న తెలిపారు. జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వినాయక కాలనీలో నిర్వహించిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 2026-27 సంవత్సరానికి మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో దాదాపు 3.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో 26 జిన్నింగ్ మిల్లులు, 10 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల కార్మిక భవనంలో మాట్లాడిన ఆయన, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోలో సమీప 1:20 దాటి 37 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక ఆవిష్కరణ, అనంత విశ్వ రహస్యాలను ఛేదించే మేధోమథన ఫలితం. యావత్ ప్రపంచం నవ నిర్మాణంలో అంతెరగని పాత్ర. మనిషి విశ్వవిజేతగా నిలబెట్టే సైన్స్ చెప్పే వాస్తవ రుజువులు. అలాంటి ఆవిష్కర్తలకు గౌరవ హిమాలయ నగం, నోబెల్ బహుమతి. ఆయా రంగాలలో, శాస్త్రాల్లో, కృషితో పాటు ఆవిష్కరణలు, ప్రయోగాలు, పరిశోధనలు, కొత్త విషయాలు కనుగొన్న వారిని సగౌరవంగా సత్కరించి కీర్తించబడే అత్యున్నత సందర్భం మరి నోబెల్ బహుమతి ప్రకటన, అలాగే బహుమతి ప్రదానోత్సవం కూడా. ఈ సంవత్సరం వైద్య రంగంలో ఆస్ట్రోజెనెటిక్స్లో మరి కొత్త పరిశోధనలకు గాను కార్ల్ డైసెల్ రోత్, పీటర్ హెగ్మ్యాన్, జార్జ్ నాగెల్ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ను ప్రకటించిన సందర్భంగా ఈరోజు చైతన్య స్ఫూర్తులు జార్జ్ నాగెల్ గురించి, ఆయన పరిశోధనల గురించి మరి తెలుసుకుందాం. ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ

మీరు విన్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం సాగర్ మేఘ కలిసిన ఇద్దరు కలిసి పాడిన యువల గీతం విన్నారు. ఆనంద్ శ్రీరామ్ గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085 3295509 23 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అటెండ్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ సైట్ డే సందర్భంగా మరి డాక్టర్ గారు వస్తారు. కంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలపై నేరుగా సమాధానం ఇస్తారు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో 2026 నోబెల్ అవార్డు విన్నర్ ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ చేసిన పరిశోధన గురించి మాట్లాడుకుంటాం. ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ, మనిషి మేధాశక్తి పరంగా ఎంత శక్తివంతుడైనప్పటికీ ఏ విషరోగాలు, ఏ ప్రాణాంతక వైరస్లు, వింత రోగాలు ఎలా విజృంభిస్తాయో తెలియదు. కాబట్టి మెడిసిన్ రంగంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ప్రాణరక్షణ కోసం, ప్రజలను కాపాడేందుకు, ప్రకృతి నుంచి మనిషిని రక్షించబడేందుకు. సో అందులో భాగమే నోబెల్ గ్రహీతల యొక్క నిరంతర కృషి.

పరుగు సినిమా కోసం కైలాష్ ఖేర్, సైంధవి పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో 2026 నోబెల్ అవార్డు విన్నర్ ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ గారి జీవిత ప్రస్థానం, అలాగే తను చేసిన పరిశోధనలకు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మన నోబెల్ ప్రైజ్ పొందినటువంటి విషయం అందరికీ తెలిసిందే 3 రోజుల క్రితం. వైద్య రంగంలో ఆయన చేసినటువంటి విశేష పరిశోధనలుగాను ఈ అవార్డు అందుకోనున్నారు త్వరలో. అయితే 3 రోజుల క్రితమే ప్రకటించినటువంటి నోబెల్ విన్నర్స్లో ఒకరైన జార్జ్ నాగెల్, ప్రసిద్ధ జర్మన్ బయోఫిజిసిస్ట్ అన్నమాట, జర్మనీలోని వార్జ్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రొఫెసర్. ఇంతకీ మరి దేనిపై పరిశోధన చేసి ఏమి ఆవిష్కరించారు, మరి దాని పనితీరు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత ఆ పరిశోధన ఫలాలు రానున్న రోజుల్లో దేనిపై ప్రభావితం చూపిస్తాయి, దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఆసక్తికర అంశం అన్నమాట. మరి ఊరికే నోబెల్ అవార్డు ఇవ్వరు కదా, ఏ పరిశోధన చేసి ఏమి రుజువు చేశారు, తద్వారా మనకు మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత గొప్ప అంశం అది, ఎలాంటి అంటే ఇంతకుముందుకు చేయనిది కొత్తగా ఆవిష్కరిస్తేనే కదా అలా జరిగేది, అవార్డ్స్ ఇచ్చేది. సో ఏంటి ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, నిజంగా ఆప్టోజెనెటిక్స్ అనేది ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఉపయోగిస్తారన్నమాట. అందులో భాగంగా ఇది ఒక కొత్త ఆవిష్కరణ, ఇది రానున్న రోజుల్లో చాలా గొప్పగా ఇది వైద్య రంగంలో ఒక కొత్త వింతైనటువంటి రోగాలకు నయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అనేది అందరి యొక్క అభిప్రాయం అన్నమాట. సో అందువల్ల ఆయనకు ఈ గొప్ప పరిశోధన చేసినందుకు ఈ ముగ్గురు కలిసి చేశారు కాబట్టి ఆ ముగ్గురికి ప్రకటించారన్నమాట. అందులో వీరి యొక్క కృషి ఎలా ఉంది, ఏం చేశారు అనే అంశం గురించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట పరదేశీ సినిమా నుంచి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో 2026లో అంటే తాజాగా వైద్య రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు ప్రొఫెసర్ జార్జ్ నాగల్కు నోబెల్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పరిశోధనల గురించి, ఆయన చేసినటువంటి కృషి గురించి, ముఖ్యంగా ఆయన నోబెల్ బహుమతి పొందడానికి చేసినటువంటి పరిశోధన ఏంటి, దాంట్లో ఉన్న మతలబేంటి, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాజాగా ప్రకటించినటువంటి నోబెల్ అవార్డ్స్కి ఎంపికైన వైద్య శాస్త్రవేత్త జార్జ్ నాగల్ తన సహచరులు పీటర్ ఎగ్మాన్లతో కలిసి ఆప్టోజెనెటిక్స్లో ఒక కొత్త పరిశోధన చేశారు, ఒక ఆవిష్కరణ చేశారు కూడా. అయితే దీని ముఖ్య విధి ఏంటంటే కాంతిని ఉపయోగించి నాడీ కణాల, అంటే ప్రత్యేకంగా న్యూరాన్స్ అన్నమాట. అయితే న్యూరాన్స్ మెదడులో ఉంటాయన్నమాట ఇవి. ఈ న్యూరాన్స్ పనితీరును నియంత్రించవచ్చు అంటే కాంతిని ఉపయోగించి అనే ఒక సరికొత్త విప్లవాత్మకమైనటువంటి అంశాన్ని కనుగొన్నారనమాట. అంతేకాదు వారి పరిశోధనలో మరొక సరికొత్త విషయాన్ని కూడా కనుగొన్నారు. అది కూడా మెదడుపై ఏమైనా వ్యాధులు వస్తే, ఏమైనా వ్యాధులు దాడి చేస్తే, మెదడులో ఏమైనా కొత్త రోగాలు వస్తే దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనే దానికి కూడా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఆ వైపు కూడా కృషి చేస్తున్నారన్నమాట. అంత గొప్ప ఆవిష్కరణ చేశారు, ఆ విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట ఖుషి సినిమా నుంచి, గానం జీన్ శ్రీనివాస్ హరిణి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు తాజాగా 2026 సంవత్సరానికి గాను వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణ చేసినందుకు నోబెల్ అవార్డ్స్ను ప్రకటించారు. అందులో అవార్డ్స్ను పొందిన ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ గురించి మనం, ఆయన సక్సెస్ జర్నీ, ఆయన చేసినటువంటి కృషి గురించి, ఆయన పరిశోధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ మొదట మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ బయోఫిజిక్స్ విభాగంలో పనిచేసేవారు అన్నమాట. ప్రస్తుతం న్యూరోఫిజియాలజీ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెదడు సంబంధ అరుదైన వ్యాధుల నివారణకు ఆయన తాజా ఆవిష్కరణ ఒక సరికొత్త వెలుగుగా నిలవనుంది అనేది శాస్త్రవేత్తల యొక్క బలమైనటువంటి అంచనా అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి ఆవిష్కరణ గొప్పగా అందరూ ఆశ్చర్యపోయారనమాట. అది ఒక వైద్య రంగంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది అనేది ఒక భరోసా కలిగిందనమాట. ఎందుకంటే మెదడు సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు మనకు చికిత్స చాలా కష్టం అనమాట. సో మరి దాన్ని నివారించేందుకు, దాన్ని అరికట్టేందుకు, దాన్ని సమూలంగా నియంత్రించేందుకు ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు వైద్య రంగంలో చాలామంది శాస్త్రవేత్తలు. అయితే వారి యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టి త్యాగం చేస్తూ ఆవిష్కరణల మీద, పరిశోధనల మీదనే పనిచేస్తూ ఉన్నారనమాట. చాలామంది యొక్క కళ ఏంటి అంటే వారికి ఎలాగైనా నోబెల్ ప్రైజ్ కొట్టాలి, నోబెల్ ప్రైజ్ సంపాదించాలి అనే ఒక కళ ఉంటుందన్నమాట. కళ కోసమని కాదు, కానీ వారి చేసేటువంటి పరిశోధనలో ఒక రిజల్ట్ వస్తే ఆ ఆనందం వేరు, ఆ సంతృప్తి వేరు, ప్రపంచమంతా జయజయలు పలుకుతుంది. అలాంటి వారిలో వీరొకరు. మీరు వింటున్న పాట ఆగడు సినిమా నుంచి, ఎస్ఎస్ తమన్ దివ్య పాడింది.

ప్రొఫెసర్ జార్జ్ నాగల్ తన సహచర నోబెల్ గ్రహీతలతో ఆవిష్కరించిన అంశం ఏంటంటే, ఆప్టోజెనెటిక్స్ అభివృద్ధిలో భాగంగా తన పరిశోధనలో క్లామిడోమోనాస్ అనే ఏకగణ శైవల ఉపరితలంపై నీలిరంగు కాంతిని ప్రవేశపెట్టినప్పుడు దానికి స్పందించిన ఒక ప్రోటీన్ను గుర్తించారన్నమాట. పైగా ఆ కణంలో ఒక మార్గం తెరుచుకుని ఆయాన్లు లోపలికి ప్రవేశించడం ద్వారా విద్యుత్తు సంకేతం జనిస్తుందని కనుగొని చేసి నిరూపించారన్నమాట. అదే ఛానల్ రెడాప్సిన్ అనే ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ మరి రానున్న రోజుల్లో పక్షవాతం, అంధత్వం, డిప్రెషన్, డైమెన్షియా వంటి మెదడు సంబంధ వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల యొక్క గట్టి అంచనా అన్నమాట. మరి అందుకు గాను ఈ గొప్ప ఆవిష్కరణ చేసినందుకు గాను, అంటే అక్కడ కాంతి ద్వారా కణాలు ఎలా స్పందిస్తున్నాయి, ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి మెదడులు అనేది ఇది ఒక చాలా గొప్ప ఆవిష్కరణ అనమాట. అందుకనే వారికి నోబెల్ బహుమతి

వివరించింది. వైద్యశాస్త్రంలో మరిన్ని వారు ఆవిష్కరణలు చేయాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని యువ శాస్త్రవేత్తలు కూడా ఎదగాలని కోరుకుంటూ, మరి ఇలాంటి పరిశోధన ఆవిష్కరణ ఫలాలే మనందరికీ రక్షణ కాబట్టి మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం చైతన్యమవుదాం, మనం ఆ వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేద్దామనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇది ఇవాల్టి హార్ట్ఫుల్ కంగ్రెషన్ చెబుతూ మరి ఈ కార్యక్రమం బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాటిది.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 33 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఐసైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన, సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అవును, నయనాలు మనకున్న అవయవాల్లో అత్యంత సున్నితమైనవి, ప్రధానమైనవి. నేత్రాలు బాగుంటేనే మనం ప్రపంచాన్ని చూడగలుగుతాం, జయించగలుగుతాం. కానీ మారుతున్న డిజిటల్ యుగంలో కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని, వృద్ధాప్యంలో లేదా వయసు మీద పడే సమయంలో రావాల్సిన దృష్టి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇందుకోసమే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సంరక్షించాలనే ఉద్దేశంతో కంటి ఆరోగ్యం, దృష్టి సంరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి 2 అక్టోబర్ నాడు ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా కంటి చూపును ఎలా కాపాడుకోవాలి, కంటి సమస్యలు ఎందుకు ఎక్కువవుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సంరక్షణ చేపట్టాలనే విషయాల గురించి మనం ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన గురించి మీరు నేరుగా డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారిని అడిగి సమాధానాలు పొందొచ్చు. నమస్తే లింగంగౌడ్ గారు.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం, దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది?
4: యాక్చువల్గా ఏందమ్మా అంటే, ఇప్పుడు వరల్డ్ సైట్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనం బ్లైండ్నెస్ను కంట్రోల్ చేయాలి, తర్వాత విజన్ ఇంప్రూవ్ చేయాలి, అండ్ ఐ కేర్ సెంటర్స్ ఎక్కువ పెట్టాలని దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక సంస్థ ద్వారా ఇది ప్రమోట్ చేయబడుతుంది. మెయిన్ ఏంటంటే, దీంట్లో అవేర్నెస్ గ్లోబల్గా కంటికి సంబంధించిన రోగాల గురించి అవేర్నెస్ పీపుల్లో క్రియేట్ చేయడానికి, అండ్ టు ప్రమోట్ ది యాక్సెసిబుల్ కేర్ చేయడానికి ఇది ఒక సంస్థ ద్వారా చేయబడుతుంది.
3: డాక్టర్ గారు, ఇప్పుడు చూస్తే సాధారణంగా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే కంటి సమస్యలు ఏంటండి?
4: యూజువల్గా అమ్మ, మనకు జనరల్గా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, అంటే అద్దాలు పెడితే క్యూర్ అయ్యే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయి. తర్వాత కొంచెం పెద్ద ఏజ్ వస్తే క్యాట్రాక్ట్, గ్లకోమా అట్లాంటి వాటితోటి కంటి చూపు, రెటినల్ ప్రాబ్లమ్స్, షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే వాటి వల్ల చూపు తగ్గే అవకాశం ఉంది.
3: అలాగే ఇప్పుడు కొంతమంది కంట్లో మంట, దురద, ఎర్రబడడం, కళ్ళల్లో నుంచి నీరు కారుతుండ అంటారు, దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా అవుతుంటుంది?
4: కంట్లో మంట, దురద అనేది చాలా కారణాలు ఉంటాయమ్మా. యూజువల్గా ఏంటంటే, ఈ రోజుల్లో ఎక్కువగా డిజిటల్ కంప్యూటర్స్ వాడడము, తర్వాత సెల్ ఫోన్స్ వాడడం వల్ల ఎక్కువగా కంట్లో మంట రావడము. ఎందుకంటే కంట్లో కూడా ఒక లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ లేయర్ ఆఫ్ వాటర్ మనం కంటిన్యూస్గా డిజిటల్ స్క్రీన్స్ చూడడం వలన ఆ లేయర్ ఆఫ్ వాటర్ ఆవిరైపోయి కంట్లో డ్రైనెస్ వస్తుంది. ఈ డ్రైనెస్ వల్ల కంట్లో మంట మండడము, కన్ను దురదలు రావడము, చూపు, కంట్లో చూపు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.
3: ఓకే డాక్టర్ గారు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: అమ్మా, నేను కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. కంటి చూపు కోసం మాట్లాడాలి డాక్టర్ గారితో.
3: మాట్లాడండి డాక్టర్ గారు, వింటున్నారు.
5: సార్ నమస్కారం. సార్
4: నమస్తే అండి.
5: సార్, నేను కే రమేష్ మాట్లాడుతున్నాను, రాజాపేట నుంచి.
4: సార్ చెప్పండి.
5: సార్, అయితే నాకు కంటి చూపు ఇంతకుముందు బాగానే ఉండే సార్, ఈ 4-5 సంవత్సరాల నుంచి బాగా తగ్గిపోయింది. అయితే నేను డాక్టర్ కి చూపిస్తే ఏమన్నారంటే నేను నరాల వీక్నెస్ ఉందని చెప్పారు సార్ నాకు. అతని ట్రీట్మెంటే లేదని చెప్పారు. మరి ఇప్పుడు ఏమన్నా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందా సార్? అది
4: లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు అది కంటి చూపు నరాల వీక్నెస్ అనేది చాలా రకాలు ఉంటుంది. అది ఏ రకం అనేది మనకు తెలిస్తే దానికి ట్రీట్మెంట్ చాలా వరకు
5: బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక బాగా దెబ్బతింది అని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ డాక్టర్ రమేష్ చూపించాను, ఎల్వి ప్రసాద్ చూపించాను, సరైన కూడా చూపించాను.
4: అట్లాంటి వాటికి అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైనప్పుడు అది హైపాక్సిక్ ఏరియాస్ అంటారు. హైపాక్సిక్ ఏరియాస్ మళ్ళీ వాస్క్యులరైజేషన్ అంటే మళ్ళీ బ్లడ్ వెసల్స్ పెరుగుతాయి, వాటికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, యాంటీవేజఫ్ ట్రీట్మెంట్ అని. అది దానివల్ల కూడా పాసిబుల్ కాకుంటే చేయలేని పరిస్థితి ఏముండదు. అది నేను ఎల్బీ నగర్లోనండి, ఎల్బీ నగర్ లాల్ బహదూర్ నగర్, ఎల్బీ నగర్.
3: ఓకే అండి, లాస్ట్ లో అనౌన్స్ చేస్తామండి. ధన్యవాదాలండి, నమస్కారం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో మేడం, నేను రామాచారిపురం విజయనగరం నుంచి మాట్లాడుతున్నామ్మా.
3: చెప్పండి రామాచారి గారు.
6: మేడం డాక్టర్ గారు, ఒకటి ఇప్పుడు డెలివరీలో 7 మంత్ డెలివరీ ఉన్న వాళ్ళకు ఒకటి మెల్లకన్నే గానీ ఒకటి ఆర్పి వచ్చే అవకాశం ఉందంట, ఎందుకోసం కారణాలు చెప్పండి. ఒకటి రజ్ఞాపతికి రెటోపతికి తేడా ఏంటి? ఆర్పిలో
3: రెటినోపతికి ఇంకా దేనికి తేడా ఏమంటారండి?
6: రెటినోపతి రెటినోపతి రెండు ఉంటాయమ్మా, దానికి కూడా ఆపరేషన్ ఉందా లేదా?
3: ఓకే అండి.
6: ఒకటి శివమ డెలివరీ అయిన వాళ్ళకు ఒకటి మెల్లకన్ను వస్తే కొందరు ఆర్పి ప్రాబ్లం వస్తుంది, కారణాలు చెప్పండి దయచేసి.
4: కారణాలు అంటే యూజువల్గా ఏంటంటే మనకు
3: సడన్ గా డెలివరీ
4: ప్రెగ్నెన్సీ తొందరగా అంటే నెలలు నిండక ముందుకే జరిగినప్పుడు ప్రీమేచ్యూర్ డెలివరీస్ అయినప్పుడు యూజువల్గా ఏంటంటే ప్రీమేచ్యూర్ డెలివరీస్ అయినప్పుడు పిల్లలు వీక్ గా పుడతారు, తక్కువ బరువుతో పుడతారు. వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ ఇవ్వడం వలన రెటినోపతి ఆఫ్ ప్రీమేచ్యూరిటీ ROP అనేది ఒకటి డెవలప్ అవుతుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే ఎర్లీ స్క్రీనింగ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్ ఉంది, తర్వాత సర్జరీ కూడా అవసరమైతే సర్జరీ కూడా చేయొచ్చు దానికి. అది రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. తర్వాత రెండు

వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు మీరు ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు కదా. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు చిత్రసీమ, తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా ఆయుధం ఈ చిత్రం కోసం కుమార్ సాను, నిష్మా పాడిన చిన్న చిరణ్ గీతం, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

కార్యక్రమంలో తర్వాతి పాట సీను ఈ చిత్రం కోసం పార్థసారథి చిత్ర పాడిన వెన్నెలగంటి గీతం, సంగీతం మణిశర్మ.

నరసింహనాయుడు ఈ చిత్రం కోసం హరిణి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన భువనచంద్ర గీతం, సంగీతం మణిశర్మ.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2 98 6142.
2: చిత్రసీమలో తర్వాతి పాట యువసేన. ఈ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, రచన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాతి పాట సింహాద్రి. ఈ చిత్రం కోసం టిప్పు చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాతి పాట ఆర్యా 2. ఈ చిత్రం కోసం కుమార్ గంజన్వాలా, మేఘ పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

వెంకీ ఈ చిత్రం కోసం శ్రీరామ్ మాలతి పాడిన సాహిత్య గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

చిత్రసీమ విన్నారు కదా. మరిన్ని తెలుగు చిత్ర గీతాల్ని ఇదే రాత్రి 8 గంటలకు మనోరంజని కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్టంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 60%, బీసీ ఇతర రైతులకు 40% సబ్సిడీ అందిస్తామని తెలిపారు. సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని, రైతులు తమకు నచ్చిన ఎంపానెల్ కంపెనీ నుంచి పరికరాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. పథకం కింద 37 రకాల వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా ఎఫ్పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రైతుల అభిప్రాయాలను తీసుకుని పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భారీ ఎత్తున కాంగ్రెస్ సీపీఐ శ్రేణులు తరలివచ్చాయి. నిరసన ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకుని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్విట్జర్లాండ్లోని బెర్న్ పార్లమెంటరీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, చట్టాల రూపకల్పన, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధులు

0: బాధ్యతలపై అధ్యయనం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ మోడల్ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం ఏకాగ్రతను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమన్నారు. గిట్టుబాటు ధర కల్పన, క్రయ విక్రయాల్లో పారదర్శకతే ధ్యేయంగా అమల్లోకి వచ్చిన జాతీయ మార్కెట్ విధానం ఈనాం ఖమ్మం మార్కెట్లో సత్ఫలితాలనిస్తోంది. ఈ మార్కెట్ విధానంపై రైతులకు అవగాహన పెరిగి అపోహలు తొలగాయి. దేశంలోని అన్ని మార్కెట్ల లావాదేవీలు ఖరీదుదారులకు, కమిషన్ ఏజెంట్లకు, అన్నదాతలకు అందుబాటులో ఉండడంతో అందరూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 2 లక్షల మంది రైతులకు దీని ద్వారా సేవలందించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. ఈ సందర్బంగా ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ప్రప్రథమంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్లో పేమెంట్ ఇంటిగ్రేషన్ అంటే తూకం కూడా ఈనాముకు అనుసంధానించి రైతుకు పూర్తి ఖచ్చితమైనటువంటి తూకంను తెలియజేస్తూ వారికి కాంటా చిట్టీలో రేటు, ఖరీదారు పేరుతో సహా రేటుతో సహా మొత్తము వారికి తెలియవచ్చేటట్టుగా మేము చేయడం జరిగింది. రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుపట్టడం సరికాదన్నారు. ఏఎస్డీ నిబంధనల ప్రకారమే మృతులు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో టీబీ ముక్త్ అభియాన్ భారత్లో భాగంగా టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 57 గ్రామాలకు జిల్లా కలెక్టర్ ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
2: మెడిసిన్స్ ఇస్తున్నాం కానీ కొంతమంది వేసుకోరు, వేసుకున్నా ఎంబడే దగ్గు ఉంటే 1 వీక్ లో తగ్గిపోతుంది. దగ్గు తగ్గిపోయింది కదా అని మానేస్తారు మెడిసిన్. అలా మానేస్తే లోపల ఉన్న టీబీ ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతా ఉంది. ఈ క్యాంపెయిన్ కంటిన్యూ చేయాలి. ఎవ్రీ విలేజ్ లో వి మస్ట్ అప్రిషియేట్ హూఎవర్ ఇస్ బికమింగ్ టీబీ ముక్.
0: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలోని సీఎస్ఐఆర్ సీసీఎంబీ NX3 కేంద్రం భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనా కార్యకలాపాల విస్తరణకు కీలక కేంద్రంగా నిలుస్తుందని సీఎస్ఐఆర్ సీసీఎంబీ సంచాలకులు డాక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. బొమ్మాయిపల్లిలోని కేంద్రంలో శాస్త్రవేత్తల సమావేశంతో పాటు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లాను టీబీ ముక్త్ భారత్ జిల్లాగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ,
3: ఏ విధంగా పోలియోని పారదోలినామో అదే విధంగా టీబీని కూడా మరి పారదోలే అవకాశం ఉంది కాబట్టి దానిలో అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ రోజు పిలుపుని కూడా జరిగింది. తప్పకుండా కూడా కరీంనగర్ జిల్లా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి 318 గ్రామ పంచాయతీలు కానీ 318 గ్రామ పంచాయతీలు కూడా రాబోయే రోజుల్లో టీబీ ముక్త గ్రామ పంచాయతీలుగా మారుతాయని చెప్పి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను.
0: వాతావరణం. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్లో 37, భద్రాచలం మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్టం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ఈ రోజు ఉత్తర మధ్య తెలంగాణ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతుండగా రేపటికల్లా రాష్టం నుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి సూచించారు. మహబూబ్ నగర్లో జరిగిన కిసాన్ మేళాలో ఆయన ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాలతో కలిసి పాల్గొన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా హైదరాబాద్లో డిసెంబర్ 7 నుంచి 3 రోజుల పాటు రక్ష ఎక్స్పో నిర్వహించనున్నారు.

0: డిసెంబర్ 9న ప్రత్యేక ఎయిర్ షో కూడా నిర్వహించనున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. తమకు నచ్చిన ప్రీమియం మొబైల్ నెంబర్ల లభ్యత, వేలం విధానం వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి లాభాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. భూముల రీసర్వీసు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పారదర్శకంగా చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:20. ఇప్పుడు ప్రసార విశేషాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఈ పూట మరియు రేపు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గజవల్లి అమరేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. ఇక రాత్రి 7:00 ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో కూరగాయల సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు, ఈ అంశంపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్కుమార్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు, ఈ అంశంపై వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం తూర్పుకోట గ్రామ రైతు రాజబోయిన చిన్న కుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ప్రసారం ఉంటుంది. ఇక 8:00 మనోరంజని, శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:30 ఉదయతరంగిణి కార్యక్రమంలో చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు నివారణ, ఈ అంశంపై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. 8:00 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇక రేపు ఉదయం 10:00 పట్టణ ప్రాంతాల్లో వీధి కుక్కలు, పెంపుడు జంతువుల వల్ల వ్యాపించే చర్మ మరియు జెనెటిక్ వ్యాధులు, ఈ అంశంపై ప్రజారోగ్య అవగాహన. అసన్పర్తి ప్రాథమిక పశు వైద్య కేంద్రం అసిస్టెంట్ వెటరినరీ సర్జన్ డాక్టర్ వి మైథిలి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. 10:30 చిత్రసీమ. 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం ఉంటాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక రేపు 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే ప్రసారం ఉంటాయి. రేపు 5:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఈ పూట మరియు రేపు మొదటి భాగంలో ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:25. ఇప్పుడు సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142. అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
5: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
4: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
5: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
4: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
5: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
4: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103

0: 5.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142. మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.
2: సమాచార దర్శిని విన్నారు కదా? ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో గజవల్లి అమరేందర్ మరియు బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన అనంతరం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి.
2: ఇప్పుడు వినండి పిల్లిట్ల రమేష్ బృందం ఆలపించిన కొన్ని జానపద గీతాలు.

0: నువ్వు కట్టుకొని మడపిల్ల నువ్వు పెట్టుకొని
1: పిల్ల నువ్వు కట్టుకొని మడపిల్ల నువ్వు పెట్టుకొని
0: తెల్ల చీర తెల్ల రైక పిల్ల నువ్వు కట్టుకొని మడపిల్ల నువ్వు పెట్టుకొని
1: పిల్ల నువ్వు కట్టుకొని మడపిల్ల నువ్వు పెట్టుకొని
0: చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు చేత పట్టుకొని
1: సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు చేత పట్టుకొని
0: చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: పిల్లొట్టి రమేష్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు కదా. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పీడియాట్రిషియన్ 3, ANM 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 8, జియాలజిస్ట్ 1, OBG స్పెషలిస్ట్ 1, CHO పల్లె దవాఖానా 6, ఫిజీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ANM 3. ఈ విధంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి ANM, GNM, MBBS, MD, DNB, BSc నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిటు, వయోపరిమితి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ vanaparthi.telangana.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 9, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖల్లో 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సివిల్ విభాగంలో కానిస్టేబుల్ ఖాళీలను, అదేవిధంగా ఫైర్మెన్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం చదివి పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు నిర్దిష్ట శారీరక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి కానిస్టేబుల్స్ ఉద్యోగానికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 15, 2026. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖల్లో కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ ఖాళీలు, డ్రైవర్ విభాగంలో 213 కానిస్టేబుల్ ఖాళీలు, 378 సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ విడుదలయ్యింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC విజయవాడ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసెస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్సు, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టు గా చదివి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా అవసరం. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి

0: కి అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 2, 2026. ఇవేగాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్మెన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్ వీటికి కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు.
1: ఉద్యోగ సమాచారం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్తలు మరికొద్దిసేపట్లు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తుసేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నిలా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
1: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
0: భారత్ గత ఏడాది $863 బిలియన్ ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ది రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్ధిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ది రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
0: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

పాల్గొంటారు. ఈరోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధ నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్

ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్దిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘకాలంపాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవ్యాంప్డ్ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా, ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ 2026-2030ను మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం 50% పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయం

0: మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో కూరగాయల సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు, ఈ అంశంపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజకుమార్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు, ఈ అంశంపై వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం తూర్పుకోట గ్రామ రైతు రాజబోయిన చిన్న కుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పుల్మాటి పంకజ్ మోహన్. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 అనాల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 5551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇప్పుడు వినండి, కూరగాయల సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు, ఈ అంశంపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజకుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పులిమాటి పంకజ్ మోహన్.
6: కూరగాయల సాగులో మెలకువలు. వరంగల్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి బండారు వెంకటరాజకుమార్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలకువల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ బండారు వెంకటరాజకుమార్ గారు.
7: థ్యాంక్ యూ అండి.
6: జిల్లాలో కూరగాయలు ఎంత శాతం పండిస్తున్నారు? మరి కూరగాయలు పండించాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నేలలలో అనుకూలంగా ఉంటుంది కూరగాయల పంట?
7: ముఖ్యంగా మన జిల్లా విషయానికి వస్తే, కూరగాయల సాగు అంత విస్తీర్ణంలో లేకపోయినా ముఖ్యంగా ప్రధానంగా అయితే మనము టమాటా కానివ్వండి, వంగ, బెండ, పచ్చిమిర్చి, అలాగే తీగజాతి కూరగాయలైన సొరకాయ, బీరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ ఇలాంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. అలాగే యాసంగిలో అయితే అదనంగా మనకి క్యాబేజీ, క్యాలిఫ్లవరు ఇలా కూరగాయలని సాగు చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ కూరగాయలు అనేవి మనకి సమతుల్యమైన పోషకాలను అందించడానికి అనువైనవి కాబట్టి మనం రోజు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా మనం దీన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దీని నుంచి మనకి వివిధ రకాలైన విటమిన్లు, అలాగే ఖనిజాలు, పీచు పదార్థాలు వంటివి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకు లభిస్తుంది.

0: ఉంటాయి కాబట్టి మనం ఆరోగ్యకరంగా ఉండడానికి ఇవి దోహదపడుతుంటాయి. కూరగాయల సాగులో ముఖ్యంగా మనం వాతావరణానికి అనుకూలంగా అలాగే నీటి లభ్యతను బట్టి మనము వివిధ కూరగాయలను సాగు చేసుకోవచ్చండి.
1: అంటే ప్రధానంగా ఎలాంటి కూరగాయలు రైతులు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది?
0: ముఖ్యంగా కూరగాయల విషయానికి వస్తే మన జిల్లాలో అయితే మనకి ఎర్రగర్ప నేలలు ఉన్నాయి, అలాగే రేగడి నేలలు ఉన్నాయండి. నీటి వసతి కింద అయితే మనకు డ్రిప్ ద్వారా కానివ్వండి, లేదంటే మనము పారుదల కింద కూడా మనం కూరగాయలను సాగు చేసుకోవచ్చు. బోర్ బావులు కానివ్వండి, బావుల కింద కానివ్వండి. ఇకపోతే ముఖ్యంగా ప్రధాన పంట అయితే టమాటా, అలాగే మనకి బెండ తీగజాతి కూరగాయలైన సొరకాయ, దోసకాయ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన జిల్లా వాతావరణం అన్ని కూరగాయలకి అనుకూలమే. ఇక యాసంగి విషయానికి వస్తే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లు క్యాబేజీ, క్యాలిఫ్లవర్ కూడా మనము పండించుకోవచ్చు. అలాగే క్యారెట్ కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, ఇవి కూడా మనకి అనుకూలంగా మన వాతావరణం ఉంటుందండి.
1: నేల ఎంపికలో కూడా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు కూరగాయల పంట సాగులో?
0: మనకు ముఖ్యంగా కూరగాయల సాగుకి మంచి నీటి పారుదల, మురుగు నీరు పోయే విధంగా అనువైన నేలలు చాలా అవసరము.
1: అంటే నీరు నిల్వ ఉండదు
0: నీళ్ళలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా ఉండే ఎర్రగర్ప నేలలు కానివ్వండి, అలాగే రేగడి నేలలు కానివ్వండి మనకు అనువైనవి. బంక భూములు కానివ్వండి, లేదంటే మనకి క్షారగుణం ఎక్కువగా ఉన్న నేలలు అయితే అనుకూలం కావండి. అలాంటి చోట్ల మనం కూరగాయలు పండించలేము. ఒకవేళ పండించినా దిగుబడి సామర్థ్యం దానికి తగ్గట్టుగా మనకి దిగుబడులు తీసుకోలేము కాబట్టి రైతు సోదరులు ఎంపిక చేసుకునే ముందు నేల స్వభావాన్ని అలాగే నేల మట్టి పరీక్ష చేయించుకున్నట్లయితే దాంట్లో ఎలాంటి కూరగాయలు వేసుకోవచ్చు అనేది మనం సూచించడం జరుగుతుందండి. ఇకపోతే మనకి తయారీ విధానం కానివ్వండి, ముఖ్యంగా ఈ నేలలో అయితే మనం దున్నకం అయిన తర్వాత ఆఖరి దుక్కులో మనం పశువుల ఎరువు ఒక 5 నుంచి 10 టన్నులు ఎకరానికి మనం వేసుకున్నట్లయితే సేంద్రియ పదార్థం అనేది నేలకు అందుతుంది. దానికి అనుగుణంగా అది నీటి నిల్వ లభ్యత కానివ్వండి, అలాగే మనకి పోషకాలు అందించడంలో ఎంతో దోహదపడుతుందండి.
1: అంటే నారుమడిలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి రైతులు?
0: ముఖ్యంగా ఏంటంటే కూరగాయల్లో మనకి ఈ టమాటా కానివ్వండి, వంగ కానివ్వండి, మిర్చి కానివ్వండి, క్యాబేజు, క్యాలీఫ్లవరు ఇవన్నీ కూడా నారు పెంచి నారుని మనము నాటడం జరుగుతుంది. అలాగే ఉల్లి వీటికి కూడా నారు పెంచి మనం నాటడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నారుమడి తయారీకి మనము ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని దాంట్లో మనము జానెడు మందం అంటే 15 నుండి 20 సెంటీమీటర్లు ఎత్తుమడులు చేసుకుని ఆ ఎత్తుమడుల పైన మనము మంచిగా చివికిన పశువుల ఎరువు కానివ్వండి, లేదంటే వర్మి కంపోస్ట్ మిశ్రమాన్ని కలుపుకుని దాంట్లో కొంచెం ఈ చెద పురుగులు రాకుండా మనం గులికలు వేసుకోవడము చేసుకున్నట్లయితే నార్మల్లో ఎలాంటి పురుగు రాకుండా ఉంటుంది. అదేవిధంగా మంచిగా దాన్ని అంతటా కలుపుకుని మనం బెడ్ల రూపంలో తయారు చేసుకుని దానిపైన లైన్లలో నాటుకున్నట్లయితే ఈ ఏదైతే నారు పెరుగుతుందో అది ఒకదానికొకటి పోటీ లేకుండా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అంటే 25 నుంచి 30 రోజులు వయసున్న నారుని మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇకపోతే ఈ మనకు టమాటా కానివ్వండి, వంగ, అలాగే మిర్చిలో ఈ రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ ఉధృతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నారుమడి పైన మనము సన్నని దోమతెర లాంటిది మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ వైరస్ని సంక్రమించగలిగే ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో తామర పురుగులు కానివ్వండి లేకపోతే తెల్లదోమ కానివ్వండి వాటి వల్ల వచ్చే వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చండి. నారుమడి దశలోనే అరికట్టవచ్చు.
1: వైరస్ సంక్రమించే పురుగుల నుండి రక్షించుకోవచ్చు అంటారు?
0: అవునండి.
1: కీటకాల
0: నుంచి
1: వాటి నుండి దోమతెర వేయడం వల్ల?
0: అవునండి.
1: ఇది అన్ని కూరగాయలకు వేసుకోవాలా?
0: అంటే నార్మడి వేసుకునే వాటిలో ఖచ్చితంగా వేసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఏంటంటే మొక్క నార్మడి దశలోనే ఒకవేళ వైరస్ తెగులు సంక్రమించినట్లయితే ప్రధాన పొలంలోకి వచ్చిన తర్వాత ఒకసారి వైరస్ వచ్చిందంటే మనం దాన్ని నిర్మూలించలేం కాబట్టి మనం వైరస్ అనేది ఒక పురుగు నుంచి మాత్రమే మొక్కలోకి వస్తుంది, మొక్క నుంచి మొక్కకు డైరెక్ట్గా సంక్రమించదు కాబట్టి ఆ ఏదైతే మనం రసం పీల్చే పురుగులు ఇందాక చెప్పుకున్నట్లు తెల్లదోమలు కానివ్వండి, తామర పురుగులు కానివ్వండి వీటిని అరికడితే మనకి ఆ వైరస్ సంక్రమించడానికి మనం అరికట్టుకోవచ్చండి.
1: అంటే తొలి దశలోనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అంటారు రైతులు?
0: అవునండి.
1: నష్టం కాకుండా చూసుకోవచ్చు?
0: చూసుకోవచ్చండి.
1: అంటే ప్రధానంగా మరి ఇలాంటి కూరగాయలు పండించినప్పుడు నీరు అధికంగా పడుతుందా, మరి నీటి యాజమాన్యంలో ఎలాంటి మెలకువలు పాటించాలి రైతులు?
0: ముఖ్యంగా అయితే మనకు నీటి లభ్యతను బట్టి మనం కూరగాయలు ఎంపిక చేసుకోవాలండి. మనం చూసుకున్నట్లయితే నీరు ఇప్పుడు ఉద్యాన పంటల్లో అయితే మనకి డ్రిప్ ద్వారా మనం నీరు అందించుకున్నట్లయితే దాదాపుగా 30 నుంచి 70% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. అది వాతావరణాన్ని బట్టి.

0: అలాగే నేల స్వభావాన్ని బట్టి మనం తడులనేవి 3 నుంచి 7 రోజుల వ్యవధిలో మనం నీటి తడులు ఇచ్చుకోవచ్చు అండి. మరి ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ బిందు సేద్యం ఏదైతే డ్రిప్ పద్ధతి ద్వారా మనం నీరు ఇచ్చుకున్నట్లయితే, వేరు వ్యవస్థ ఉన్నంత వరకు నీరు ఇస్తే సరిపోతుందండి. చాలా వరకు మనం చూస్తున్నది ఏంటంటే, ఇక్కడ తప్పు జరిగేది, మనం గంటలు గంటలు డ్రిప్ నడిపించి నేల మొత్తం తడిచేలాగా చేయడం వల్ల ఎలాంటి మనకి లాభం ఉండదండి, మనకి ఇంకా నష్టమే ఉంటుంది. డ్రిప్ మరియు మల్చింగ్ వేయడం వల్ల ఈ మల్చింగ్ ద్వారా మనకి ఈ కలుపు సమస్య అనేది తగ్గించుకోవచ్చు, అలాగే కూలీల ఖర్చు కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా డ్రిప్ అలాగే మల్చింగ్ అనేది మనం పరిపాటిగా మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి నీటి ఆదా అలాగే కూలీల ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా వేరు వ్యవస్థ ఎంతవరకు ఉందో అంతవరకే మనం మొక్క ఎదుగుదలను బట్టి మనము టైం పెంచుకోవాలండి దీనిలో. డ్రిప్లో మొదట్లో అయితే ఒక 15-20 నిమిషాలు డ్రిప్ ఇస్తే సరిపోతుంది. పోను పోను వేరు వ్యవస్థ పెరిగే కొద్ది మొక్క ఎదుగుదలను బట్టి మనకు అరగంట లేదా గంట వరకు మనకు డ్రిప్పర్ని బట్టి దాని సామర్థ్యాన్ని బట్టి మనం నీరించుకున్నట్లయితే దానికి ఎంత కావాలో అంత మార్కే తీసుకుని మనకి ఎదుగుదల కూడా బాగుంటుంది. అధిక నీటిని మనము వేరు వ్యవస్థ దగ్గర ఇచ్చినట్లయితే గాలి ప్రసరణ జరగకుండా ఈ పోషకాలు కూడా సరిగ్గా తీసుకోలేదు మొక్క. అందుకు మనము వేరు వ్యవస్థ దగ్గర కూడా సరైన మోతాదులో నీటిని లభించేలాగా చేయడము, అదేవిధంగా గాలి ప్రసరణ కూడా జరిగేలాగా చేస్తే అది తీసుకోగలిగే పోషకాలు కానివ్వండి, లేకపోతే మొక్క కూడా చాలా ఆరోగ్యంగా పెరగడం జరుగుతుందండి.
1: కూరగాయలలో ప్రధాన సమస్య వచ్చేది కలుపు ఉంటుంది.
0: అవునండి.
1: మరి కలుపును ఎలా నివారించుకోవాలి రైతులు? కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలి?
0: ముఖ్యంగా కూరగాయల విషయానికి వస్తే మనకి వివిధ కూరగాయలను బట్టి మనకు 2-3 సార్లు దుక్కి చేసుకోవడము, దానివల్ల మనకి ఎక్కడైనా కలుపు విత్తనాలు మొలిచినట్లయితే అవి చనిపోవడం జరుగుతాయి. కాకపోతే మనం నీరిచ్చే కొద్దీ మొక్క ఎదిగేదాన్ని బట్టి దాని చుట్టూరు కలుపు సమస్య చాలా ఉంటుంది. ముఖ్యంగా గడ్డి జాతి కలుపు కానివ్వండి, వెడల్పాకు జాతి గడ్డి కానివ్వండి, ఇవి చాలా వెడల్పాకు జాతికి చెందిన కలుపు కానివ్వండి ఎక్కువగా వస్తుంటాయి. దానివల్ల ఈ మనం ఇచ్చే పోషకాల లభ్యత కూడా తగ్గిపోతుంది. దీనికి ముఖ్యంగా మనము ఈ నారుమడి నాటుకునే ముందు కానివ్వండి, లేదంటే ఈ తీగజాతి కూరగాయలు లాంటివి నాటుకునే ముందు, డైరెక్ట్గా మనం పొలంలో నాటుకుంటాం కాబట్టి అవి నాటుకునే ముందు మనకి పిండి మితాలిన్ అనే కలుపు నాశిని దొరుకుతుంది. ఇది 30% కానివ్వండి, 37%తో దొరుకుతుంది. పిండి మితాలిన్ అనే మందుని మనము ఎకరానికి 1000 ml అంటే 1 లీటర్ చొప్పున మనము 200 లీటర్ల నీటికి కలుపుకుని తడి నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ప్రధానంగా మొదటి ఒక 20 నుంచి 25 రోజుల్లో వచ్చే కలుపుని నివారించుకోవచ్చు అండి. ఒకవేళ ఈ పెండు మితాలిన్ 37.5% ఒకవేళ మనము వాడుతున్నట్లయితే 700 నుంచి 800 మిల్లీలీటర్లు సరిపోతుంది ఎకరానికి. దీనివల్ల ప్రధానంగా మొదటి 20 నుంచి 25 రోజుల లోపల వచ్చే కలుపుని మనం నివారించుకోవచ్చు. తర్వాత సందర్భాల్లో మనకి కొన్ని వెడల్పాకు జాతికి సంబంధించిన కలుపు నాశనలు ఉన్నాయి, అలాగే గడ్డి జాతికి చెందినవి కూడా కొన్ని కలుపు నాశనలు ఉన్నాయి. కాబట్టి అన్ని కూరగాయల్లో అన్ని రకాలు పనిచేయవు, కాబట్టి మనం ఎంపిక చేసుకునే కూరగాయ పంటని బట్టి మనం శాస్త్రవేత్తల సూచనల మేరకు మనము వాడుకున్నట్లయితే కలుపు నాశిని తోటి కూడా మనం కలుపు సమస్యని తీర్చుకోవచ్చు. అదేవిధంగా ఎదిగే కొద్దీ మనం ఇంకా మధ్యలో గుంటకు దూలడము, అలాగే చేతి ద్వారా కూడా అప్పుడప్పుడు మనం కలుపు తీయడం అనేది చేస్తూ ఉండాలి. దానివల్ల మనకు కలుపు సమస్య అనేది తగ్గి మంచి దిగుబడులు వస్తుంటాయి, అలాగే మొక్క ఎదిగిన తర్వాత కూడా దాని కింద ఎలాంటి కలుపు రాకుండా మనం నివారించుకోవచ్చు అండి.
1: అంటే ప్రధానంగా ఈ సమస్యను అరగడానికి మల్చింగ్ కూడా చేసుకోవడం ఉత్తమమన్నారు మీరు.
0: అవునవును,
1: అంటే మల్చింగ్ చేసుకోలేని వాళ్ళు ఈ పద్ధతులు
0: ఈ పద్ధతి ద్వారా పాటించవచ్చు. ఎక్కడైతే నీరు పారకం కింద చేస్తున్నారో వారు మల్చింగ్ పాటించలేని సమయంలో ఈ అంటే మన కలుపు నాశనం తోటి మనం కలుపు నివారించుకోవచ్చు.
1: అంటే ఇతర పంటలతో చూసుకున్నప్పుడు ఈ కూరగాయల పంట తాజాగా ఉంటేనే కూరగాయలు ఎక్కువ అమ్ముడుపోతే అధిక రేటు వస్తుంది వాళ్ళకి.
0: అవునండి.
1: మరి ఈ విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఆ కూరగాయలు తాజాగా అమ్ముకోగలుగుతారు, సరైన సమయంలో అమ్ముకోగలుగుతారు వాళ్ళు?
0: ముఖ్యంగా ఏంటంటే కూరగాయలు ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో వేయకూడదండి. ఎప్పుడైనా ఒక రైతుకి 1 ఎకరం ఉంది అంటే లేదా 2 ఎకరాలు ఉంది అంటే ఒకేసారి మనం నాటకూడదు. మనం దాన్ని 4 కానీ 5 భాగాలు చేసుకుని మనము 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మనము నాటుకున్నట్లయితే ఒకసారి రేటు రావచ్చు రైతుకి, ఒకసారి దిగుబడి వచ్చినప్పుడు రేటు ఉండకపోవచ్చు, లేకపోతే ఒకసారి దిగుబడి వచ్చినప్పుడు రేటు మంచిగా తగలచ్చు. దానివల్ల రైతు ఎప్పుడు కూడా నష్టంలోకి వెళ్లకుండా ఒకసారి నష్టపోయినా లేకపోతే తక్కువ మనకి రాబడి వచ్చినా ఎప్పుడైతే మనకి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందో అప్పుడు కూడా చేతిలో కూరగాయలు ఉంటాయి కాబట్టి మనకి మంచి దిగుబడి అలా

0: అలాగే మంచి రాబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు ఒకేసారి సాగు చేయకుండా దఫదఫాలుగా అంటే 20 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ మనం దఫదఫాలుగా సాగు చేసుకున్నట్లయితే కూరగాయల నుంచి మంచి రాబడి తీసుకురావచ్చు. అలాగే ముఖ్యంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం అలాగే సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. ముఖ్యంగా టమాటా తీసుకున్నట్లయితే మనకి దీనిలో ప్రధాన సమస్య కాయ వచ్చిన తర్వాత పిన్వామ్ అని అంటే సూది పురుగు అనేది ప్రధాన సమస్యగా మనం చూస్తున్నాం. దీని నివారణకు మనము లింగాకర్ష పుట్టలు మొదటి నుంచి పెట్టుకోవడం పూత దశ నుంచి అలాగే మొక్క అంటే ఈ పురుగులు ఎన్ని పడుతున్నాయనే మనం గమనించుకుంటూ దాన్ని మానిటర్ చేసుకుంటూ దానిపైన మనము నివారణ చర్యలు అనేవి చేపట్టాలి. అలాగే ఈ లద్దె పురుగుల జాతికి సంబంధించిన పురుగులు దాని ఉధృతి తగ్గించుకోవడానికి ఒక 16 వరుసల టమాటాకి ఒక వరుస లేదా 2 వరుసలు మనము బంతి అనేది నార్మల్ బంతి కూడా అంటే దేశవాళి బంతి కూడా మనం నాటుకోవచ్చు. దానివల్ల ఈ పురుగులు అనేవి బంతి మీద ఆకర్షితమై ప్రధాన పంట మీద దాని నష్ట నివారణ తగ్గించుకోవచ్చు అండి. అదేవిధంగా వంకాయ కానివ్వండి లేకపోతే మిర్చి కానివ్వండి వీటన్నిటిలో కూడా మనము రసం పీల్చే పురుగులు టమాటా మిర్చి ఇవి రెండిట్లో కూడా కామన్గా మనం చూసే రసం పీల్చే పురుగులు తెల్లదోమలు అలాగే తామర పురుగులు అలాగే పేను బంక ఇవన్నీ చూస్తుంటాం. ముఖ్యంగా ఈ తెల్లదోమల వల్ల వైరస్ సంక్రమిస్తుంది కాబట్టి దీని నివారణకు పొలం చుట్టూరు మనం ఒక జొన్న కానివ్వండి లేదా మొక్కజొన్న కానివ్వండి ఇలా పొడుగ్గా పెరిగే మన పంటలు వేసుకున్నట్లయితే ఈ పురుగులను మనం ఒక క్షేత్రం నుంచి ఇంకో క్షేత్రంలోకి వెళ్ళనీయకుండా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా గాలి ద్వారా కూడా అవి వెళ్లకుండా ఉంటాయి. మనము పంటలో కూడా ఈ వైరస్ తెగుళ్ళను నివారించుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా ఈ తెల్లదోమల్ని అరికట్టుకోవడానికి పసుపు రంగు జిగురట్టలు అనేవి సస్యరక్షణ చర్యలో భాగంగా మనం పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా మనకు తామర పురుగుల కోసం మనకి ఈ నీలిరంగు జిగురట్టలు అనేవి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవచ్చు. అదేవిధంగా వేప నూనె వాడకం అలాగే మనకి అవసరమైనప్పుడు మాత్రమే పురుగు మందులు వాడకం చేయడం వల్ల తక్కువ ఖర్చులో మంచి నాణ్యమైన కూరగాయలను కూడా సాగు చేసుకోవచ్చు.
1: అంటే చివరగా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు నారుమడి పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తారు, అలా కాకుండా విత్తుకునే పద్ధతి కూడా ఉంటుంది తీగజాతి మొక్కలు, మరి అలాంటి విషయంలో వాళ్ళు అధిక దిగుబడి సాధించాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలి?
0: ముఖ్యంగా ఏంటంటే యాసంగిలో మనకి కొంచెం చలి కూడా ఎక్కువ ఉండి మొలక శాతం తక్కువ ఉంటుంది మన విత్తనాల్లో. నేరుగా విత్తుకునే పంటలైన బెండ కానివ్వండి లేదంటే కాకర కానివ్వండి సొరకాయ కానివ్వండి బీరకాయ కానివ్వండి వీటిల్లో గింజ గట్టిగా ఉండి మనకి పగిలిన తర్వాత మాత్రమే మొలక అనేది బయటకు వస్తుందండి. ఈ చలికాలంలో మనం నాటుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలు అలాగే బెండ కానివ్వండి, అయితే మనం అక్టోబర్ ఆఖరి పక్షం వరకు లేదంటే నవంబర్ మొదటి పక్షంలో నాటుకోవచ్చు, లేదు అంటే జనవరి మొదటి పక్షంలో నాటుకోవచ్చు. ఈ నాటుకునే సమయంలో మనం ముఖ్యంగా 2 జాగ్రత్తలు తీసుకోవాలండి. మన నేల దుక్కి బాగుండాలి. అదేవిధంగా మనము నాటే ముందు వీలైతే ఈ గింజలను గోరువెచ్చటి నీళ్ళలో ముందు రోజు నానబెట్టుకుని 12 గంటల పాటు మనం విత్తుకున్నట్లయితే పైన పొర ఏదైతే గట్టిగా ఉంటుందో అది పల్చబడి తొందరగా మొక్క మొలకెత్తడం అలాగే సరైన సమయంలో అలాగే సమాంతరంగా మనకు అన్ని మొక్కలు బయటపడడం జరుగుతుంది. దానివల్ల మొలక శాతం పెరిగి మనకి విత్తనం మోతాదు అనేది తగ్గుతుంది. అదేవిధంగా మొక్కలు కూడా చాలా ఆరోగ్యకరంగా ఒకేసారి మనకి పక్వానికి రావడానికి అలాగే పంటని వేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇకపోతే తీగజాతి కూరగాయల్లో మనకి 2 నుంచి 4 ఆకులు దశలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బోరాన్ అనేది మనం స్ప్రే చేసుకోవాలండి. ఇది 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ ఆడపూత అనేది ఎక్కువగా వస్తుంది. దానివల్ల మనకి దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. అలాగే కాయ నాణ్యత కానివ్వండి అలాగే మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మనకి మొదటి 2 నుంచి 4 ఆకుల దశ అదేవిధంగా పూత సమయంలో కూడా మనం బోరాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుందండి.
1: ఇంతవరకు కూరగాయల సాగులో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరంగల్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బండారు వెంకట రాజకుమార్ గారు చాలా చక్కగా తెలియజేసిన ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పుడు వినండి గొర్రెల పెంపకంలో అనుభవాలు. వరంగల్ జిల్లా కిలవరంగల్ మండలం తూర్పుకోట గ్రామ రైతు రాజభవనే చిన్నకుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పూలమాటి పంకజ్ మోహన్.
3: నమస్కారం అండి. రాజభవన చిన్న కుమార్ గారు, మీరు వరంగల్ తూర్పుకోటలో గొర్రెల పెంపకం చేస్తున్నారు కదా, మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి?
4: 300 ఉంటాయి. మేకలు గొర్రెలు,
3: మేకలు గొర్రెలు 300 ఉన్నాయి. మీరు ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు గొర్రెల పెంపకం?
4: చిన్నప్పటి నుంచి ఇదే పని.
3: మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి?

0: ఫస్ట్ రెండు అన్నలు దాకుండే మా నాయన కాంచి నేను మా నాన్న కనిపించండి నేను కాదు నేనే జీతాన్ని పెట్టుకుని కాసుకుంటాను.
1: చిన్ననాటికెళ్ళి గొర్రెల పెంపకం మీకు ఉంది, మరి గొర్రెలు పెంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? గొర్రెలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా ఉండాలంటే
0: ఏది ఇంత ఇబ్బంది అయినా కూడా మీరు తీగమెంట్ పాకం పోయి ఏది దవన సొల్లు అయితే పోయి గోరి సూదులు తెచ్చుకోవాలి. మన వాతం కచ్చవాతం లెక్క బుడ్డి ఉంటది, ఆ బుడ్డి వేసుకోవాలి, సూది వేసుకోవాలి.
1: డాక్టర్ వస్తాడు మీ దగ్గరికి?
0: డాక్టర్ వస్తారు,
1: వచ్చేస్తారు.
0: మీ ఆయన దాకానే పట్టకపోతేనే వాళ్ళు వేస్తారు.
1: దాగానే పట్టుకుపోతారా? మరి మీరు
0: పట్టక ఏదో ఒకటి పట్టకపోతాం కానీ ఎక్కువ మీ సొంత వైద్యం
1: అంటే మీ దగ్గర మీరు అధ్యయనం చేసుకుంటారు?
0: మా దగ్గర చేసుకుంటాం.
1: అంటే ఇన్ని గొర్రెలు ఉన్నారు కదా, మరి గొర్రెలు అన్ని మీరు తిప్పుతూ ఉంటారు మేతకి? ఇట్లా
0: రోజు తిరుగుతూనే ఉంటాం.
1: ఎక్కడెక్కడ తిప్పుతూ ఉంటారు?
0: ఏ మేత ఉంటే అది పోతూనే ఉంటాం, ఎంత దూరం అయినా పోతాం. ఓ 10 కిలోమీటర్ పోవచ్చు, 5 కిలోమీటర్ పోవచ్చు, మేత ఉంటే 2 కిలోమీటర్లనే సరిపోతుంది.
1: మేతను బట్టి చూసుకొని పోతా ఉంటాం. మరి ఇలా పోయినప్పుడు గొర్రెలకు ఇబ్బందులు ఎదుర్కొంటారేమన్నా?
0: ఇబ్బంది లేవుండేది, ఏది ఉన్నా ట్రీట్మెంట్ మా దగ్గరనే ఉంటాయి.
1: అట్లా రోడ్డు దాటుతా
0: రోడ్డు
1: అంటే తప్పిపోవడం కానీ
0: తప్పిపోతే సాయంత్రం ఎమ్మడ చూసుకుంటాం, పొద్దుగాల గురుకుతూనే ఉంటాం. ఇంకలాడుకోండి మళ్ళా ఇవన్నీ గురు కలిసినవి బాట పొంది వాళ్ళు పట్టకపోయిల్లు అని ఇంకొకరు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు
1: సీసీ కెమెరాలో చూసుకుంటారా మీరు? అంటే అన్నింటిని రోజు చూసుకుంటా ఉంటారు మీరు?
0: రోజు చూసుకుంటారు.
1: వీడికి ఎలాంటి జబ్బులు ఎక్కువగా వస్తా ఉంటాయి గొర్రెలకు?
0: ఏది ఇప్పుడు స్వరూప అనేది ఉండే స్వరూపు విగ స్వరూపు సొల్లు అంతా ఒకటే
1: అవి వచ్చేది.
0: ఇప్పుడు అది టీకాలు వచ్చినా కానీ ఈ సంవత్సరమే లేవు, పోయిన సంవత్సరం పొల్లు పొల్లు వచ్చినాయి.
1: ఎన్ని అట్లా ఎన్ని చనిపోతే చనిపోతే?
0: ఓ 100 దాకా చచ్చిపోయినాయి. పోయిన
1: మరి మీరు నష్టం కదా అప్పుడు?
0: నష్టం అంటే ఇక అవి చచ్చినాయి, మళ్ళా కొన్ని కచ్చుకున్నాం, మళ్ళా ఏడు పడి మళ్ళా పోయి మళ్ళా పెంపు చేసాం.
1: గొర్రెలు కొంటా ఉంటారా మీరు?
0: కొంటాం.
1: అంటే గొర్రెలను కొనాలంటే ఎట్లాంటి గొర్రెలు కొనుక్కుంటారు, ఎట్లా ఎన్నుకుంటారు మీరు? మంచిది
0: మంచి ఆరోగ్యం ఒక ఇదే రెండు ఇదల బాబీ చూసుకుంటాం. మంచి ఏది ఎర్ర గొర్రు బట్ట గొర్రు మంచి ఏది ఎక్కువ చేస్తే ఎర్ర గొర్రెకే ఇష్టపడతాం.
1: ఎర్రగా ఉండాలి గొర్రె
0: అంటే ఎర్రగా ఉండాలి.
1: మేకలలో అయితే
0: మేకలు నల్ల మేకలు
1: నల్లగా ఉండాలి, మంచిగా బలంగా ఉండాలి కొనుక్కుంటారు. ఎంత ఉంటుంది మీరు కొనుక్కుంటే?
0: నేను కొనుక్కుంటే మేక అయితే 20,000 18,000 మేక దొరుకుతుంది. ఇప్పుడు గొర్రె 15,000 16,000 అది గొర్రె ఒక్క గొర్రె.
1: అట్లా ఎన్ని కొంటారు మీరు కొనుక్కుంటే?
0: 50.
1: మీ సొంత పెట్టుబడి?
0: సొంతే.
1: అంటే ఈ గొర్రెలు 50 కొనుక్కుంటారు మీరు, కొన్నాక ఎన్ని రోజులకు మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది వాటికి? సంవత్సరం ఎన్ని పిల్లలు పెడతాయి అవి?
0: సంవత్సరానికి ఒకటే, ఒకటి కాకపోతే రెండైదు, ఒక్కొక్కటి రెండు తెలియంతే ఏదో ఒకటి, ఓ 10 కాల 2 తెలియంతే 40 ఒక ఇదే
1: ఒక పిల్ల అయితే వస్తుంది.
0: ఒక పిల్ల మాత్రం
1: మీరు పిల్లలు అమ్ముతా ఉంటారా మళ్ళీ పెంచి?
0: మగ పిల్లలు అమ్ముతాం, ఆడి అమ్మం,
1: వాటి మళ్ళీ అభివృద్ధి చేసుకుంటాను
0: పెంపకం అయ్యాయి.
1: అట్లా ఎన్ని వరకు ఉంచుకుంటారు అట్లా మీరు?
0: 500
1: వరకు
0: 500 వరకు అయినా ఉంటాయి.
1: 500 దాటితే
0: 500 దాటినాం మన ముసలితో ముట్టదు అయితే కదా, ఆ ముసలితో ముట్టదనే మళ్ళీ అమ్ముతాం. అమ్ముతాం ఏది కోదం పిల్లలు ఎండకాలపి కోదం పిల్లలు కూడా అమ్ముతాం. వాన కాలపి ఇప్పుడు పుట్టిన బాబది మాత్రం అసలు అమ్మం,
1: చిన్న చిన్న ఇప్పుడు పుట్టిన
0: అమ్మారు.
1: ఒక సంవత్సరం అయితే గానీ
0: వాన కాలపి అమ్మం,
1: ఎందుకంటే వానకాలం వాడి
0: గట్టిగా ఉంటది పిల్ల, వాన వాడు ఓడుకొని పిల్ల
1: వానకాలం వచ్చే పిల్లలు గట్టిదనం ఉంటాయి, గట్టి ఓడ్చుకుంటాయి. ఎండాకాలం వచ్చేటి మాత్రం
0: వానకాలం అంతా పురుగు కొడతాయి, తినుకుడు పురుగు తినుకుడు పురుగు అనేది పెడుతుంది, తినుకుడు పురుగు పెట్టి కొన్ని పోతాయి. ఇక పోడు ఎందుకు అనుకుని మొగ ఆడి ఒకసారి అమ్ముతాం. అది
1: అట్లానా ఎండాకాలం వచ్చినా అమ్ముకుంటారు?
0: అమ్ముకుంటాం.
1: అంటే మీకు మరి ఇన్ని మందరాల వానాకాలం ఎండాకాలం వచ్చి ఎట్లా తెలుస్తుంది మీకు?
0: ఈ బట్ట గురిజే, ఇది ఎర్ర గురిజే, ఇది పుల్ల గురిజే,
1: ఇట్లా గుర్తు పెట్టుకుంటారు?
0: గుర్తు అనేది ఉంటుంది,
1: గుర్తు పెట్టుకుని దాన్ని బట్టి అమ్ముకుంటాం.
0: దాన్ని బట్టి పిల్లలకి ఎండాకాల పిల్లలకి ఇన్ని పుట్టినాయి అని గుంజేసినప్పుడు తెలుస్తుంది.
1: ఈ పిల్లలకు కూడా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారు?
0: పిల్లలకు అన్నిటికీ ఇప్పుడు పిల్లలకు పురుగు కొడతారు, పాలు అరుగుతలేవు, పాలు అరగకపోతే వాడికి తానికి తెచ్చిపోసినాం. ఇప్పుడు
1: తానికి తెచ్చిపోసిన
0: ఇదేది ఏదైనా కూడా తప్పిన పాము జీవం కొడితే షో కొరుకుతాం. ఇమ్మడే
1: ఏం చేస్తారు?
0: షో కొరుకుతాం,
1: విషయం తగ్గిపోతారు,
0: ఇమ్మడే పోతే విషయం.
1: మీకు తెలుసు ఎట్లా చేయాలి దాన్ని? అంటే పాములు కరుస్తా
0: ఉంటాయి, పాములు
1: కరుస్తాయి, ఎట్లా గుర్తుపడతారు దానికి?
0: దబరిస్తే నల్లగా దబరిచి నిలబడుతుంది, కదలేదు, కదులుతుంది, కొరుకుతుంది కానీ దబరిస్తుంది. దబరిచ్చారకు అబ్బ కొడుకు తినేం గుజ్జింది అనుకుంటాం, ఇమ్మడే పోయి షో కొరుకుతాం. షో కొరుకుతే బతుంది, లేకపోతే వస్తుంది.
1: అట్లాంటి పనులు మీకు మీరే చేసుకుంటారు, మందులు కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న వైద్యాలు చేసుకుంటారు, చిట్కా వైద్యాలు చేసుకుంటారు. మరి ఎన్ని రోజులు చిన్న పిల్లల్ని తిప్పుతుంటారు వీటితో పాటు?
0: 15 రోజుల పిల్ల అయిందంటే మరి జరుగుతున్నట్టు వేరే పిల్ల, మేక పిల్ల అయితే 2 నెలల పిల్ల దాకా ఇంటికానే ఉంటుంది.
1: గొర్రె పిల్ల అయితే 15 రోజులకి
0: మళ్ళీ తల్లితో.
1: ఈ సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది గొర్రెల మీద మీకు?
0: ఈ ఆదాయం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏ రోగాలు లేవు. చల్లగా ఇంత మాత్రం ఇప్పుడు 300 దానిలే ఇంత లేనో 5 లక్షలు సంపాదించవచ్చు.
1: 300 అంటే ఒక 200 పిల్లలు వస్తాయా?
0: 200 పిల్లలు వస్తాయి. 150 పిల్లలు వేసుకోరా, 200 పిల్ల కాకుండా 150 పిల్ల, 150 పిల్ల అయినా కూడా 350,000, 400,000
1: అట్లా. అంటే రేటును బట్టి అప్పుడున్న దాన్ని బట్టి మీకు ఎక్కువగా ఆదాయం ఎప్పుడు వస్తుంది గొర్రెల మీద?
0: ఇప్పుడే ఇక ఇప్పుడు ఈ దసరా మీద పై మేము గిట్లా దసరా గిసరా చూడం, ఒక్కసారి అమ్ముకుంటాం కాబట్టి ఇప్పుడు ఏ దసరా వెళ్ళినాక మా ఒక్కసారి అమ్ముతాం, మళ్ళీ ఉగాది ముందు ఒకసారి అమ్ముతాం.
1: సంవత్సరం రెండు సార్లు అంటే ఎన్ని ఉంచుకొని అని ఉంచుకొని
0: కడమే అమ్ముతాం.
1: కడమే అమ్ముతా ఉంటాం. అంటే మేత అంటే ఇన్ని రకాలు తింటాయి కదా, వీటికి ఏది మంచి బలమైన మేత ఉంటది?
0: ఇక గడ్డే మేము వేరే దాని గురించి ఆలోచించాం. మేకలకైతే తుమ్మమండ కొడతాం.
1: తుమ్మమండలు పెడతారా?
0: తుమ్మమండ ఇస్తానంటే తుమ్మమండ అరుపుతే మేకలు మెత్తాయి. మేకలు మెత్తాయి, గొర్రె మెత్తాయి. ఇక కానీ గొర్రె అవి ముళ్ళు పుస్తాయని ఎక్కువ తినే కానీ మేకల కొరక తింటాయి.
1: మేకలకి ఏం కాదు, తుమ్మాయి తింటాయి.
0: తింటాయి.
1: ఇవి మాత్రం గడ్డి మాత్రమే తింటాయి.
0: గడ్డి తింటే అన్ని తింటే, గొర్రె కూడా తింటే గానీ అది సరిపోను, చెట్లు ఎక్కడన్నాయి
1: లేదు కాబట్టి ఇక మొత్తం
0: అంతే. ఇక అవ్వారు కనుక వెంపలకాయ అని ఉండే, ఇప్పుడు వెంపలకాయ లేదు, మా బీర
1: అవి లేవు.
0: మా లేదు మా బీర, ఇక వాన కుట్టిందంటే మా బీర మీద తింటాయి.
1: అట్లా మా బీరగానే ఎక్కువ తింటాయి.
0: వెంపలకాయ అయింది అది వీటికి.
1: వెంపలకాయ అంటే బలం,
0: అది వెంపలకాయ అంటే బలం కాదు, మన పిండి పల్లి పిండి లెక్క శాతం అది.
1: గొర్రెలకు మంచి ఆహారం,
0: మంచి ఆహారం
1: దొరుకుతలేదు. ఎండాకాలం కూడా దొరుకుతుంది మేత?
0: ఎండాకాలం దొరకపోతే మక్కజొన్న సొప్పలు పచ్చులు
1: మీరు కొనుక్కొచ్చి పెడతారా?
0: ఏం చేయం, చేనులు 3 ఎకరం చేను 1,000 2,000 ఇచ్చి కొనుక్కుంటాం.
1: అంటే తీసినాక పంట
0: తీసినాక
1: అలా మేపుకుంటా ఉంటారు. మీరు ఈ గొర్రెల మందలు కూడా పొలాల్లో పెట్టించుకుంటారు, అప్పుడు మీకు డబ్బులు ఇస్తారా?
0: ఇస్తారు.
1: ఎంత వస్తుంది మీకు అట్లా?
0: 800 గొర్రె ఉంటే 1,500, 2,000
1: ఒక రోజుకు. ఒక రోజు వాళ్ళ పొలంలో నైట్ రాత్రిపూట అక్కడ పెట్టినందుకు
0: 1,500, 2,000 గొర్రెను బట్టి,
1: మందని బట్టి,
0: మందని బట్టి.
1: అట్లా కూడా ఆదాయం వస్తుంది.
0: ఆదాయం అంటే ఇప్పుడు ఈ కాదు, మన కారు ఇక్కడ వరంగల్ తోలుకుంటూ ఎవరు లేరు, కానీ పల్లెటూరులో పొంచి ఉన్నది.
1: పల్లెటూరులో పోతే మీకు
0: ఇక్కడ ఎవరు లేదు తోలుకోండి.
1: మరి వీటికన్నా షెడ్ వేస్తారా మీరు?
0: షెడ్ ఉంటుంది.
1: అంటే వీటి అన్నిటికి సరిపోయింది?
0: సరిపోయి కొంత కొన్నిటికి సరిపోయే అంత కొంతమంది నేను అయ్యా, వీటికి నీడ లేదు. ఒక మేకల వరకే నీడ,
1: గొర్రెలకు నీడ,
0: గొర్రెలకు నీడ
1: ఉంటాయి. గడ్డకైనా వర్షానికైనా
0: గడ్డు, ఎక్కడ గడ్డు ఉంటే అక్కడ మండ పెట్టాలి. ఒక్క కడ మండ పెట్టకుండా ఏడ గడ్డు ఉంటే అక్కడ మండ పెట్టుకుంటే గొర్రెకి ఏం కాదు.
1: మేకలు మాత్రం జాగ్రత్త,
0: మేకలు మాత్రం నీడకుండా.
1: మీరు వ్యవసాయం కూడా చేస్తారేమన్నా?
0: చేస్తాం.
1: ఈ రెండింటికి వ్యవసాయం మీద లాభమేనా మీకు?
0: వీటి మీద మనకు ఆధారం కాబట్టి ఇక ఇవే ఎక్కువ చూసుకుంటాం. వ్యవసాయం ఎక్కువ, ఒక తిండి మాత్రం వరి వరి పెట్టుకుంటాం.
1: ఆ వరిగడ్డి కూడా దీనికి వాడుకుంటాం.
0: బర్రెలు ఉన్నాయి,
1: బర్రెలు కూడా ఉన్నాయి మేము. కాబట్టి అన్ని కలిపి చేసుకుంటే మీకు లాభం. సరే మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు అండి.
0: ఓకే.
2: మీరు ఇంతవరకు గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా కీలావరంగల్ మండలం తూర్పుకోట గ్రామ రైతు రాజబోయిన చిన్నకుమారి గారితో పరిచయం విన్నారు కదా. పరిచయకర్త శ్రీ పూలమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు మరొక వాణిజ్య ప్రకటన.

0: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది.

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का।
1: उतला बोल रहे?
0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब?
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
1: पर हम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच
0: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: आकाशवाणी వికసిత భారత్ కార్యక్రమం.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
5: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పిడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పిజ గారు.
6: నమస్కారం అండి.
5: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
6: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9వ తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనం జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా. సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు పాలు

0: అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారీతనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు, అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటూ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీము ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,08,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి, మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచ్యురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా, అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం.

0: అందులో భాగంగా ఈ సభ నుంచి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనం మెను కూడా చేంజ్ అయిందండి, ఈ మెను చేంజ్ అయిన కొత్త మెను ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధారశిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెను చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాందోళ్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము. అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ICDS కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ICDS వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి ఇది మీకు కాదండి మా వాళ్ళకే అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత వేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగిందనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే

0: ఆర్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాచ్ల ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకుని ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈ రోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు మనోరంజని, శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా దళపతి ఈ చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, వీళ్ళు అడ్రస్ సరిగ్గా రాయలేదు, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, ఆయాన్, అన్విక, వీరందరి కోసం ఈ పాట.

ఖడ్గం ఈ చిత్రం కోసం రకీబ్ చిత్ర పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి.

కార్యక్రమంలో తర్వాతి పాట మురారి. ఏ చిత్రం కోసం? చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణి శర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ శివనగర్ నుండి రజిత, రమణీధర్, దివ్య, కృష్ణప్రియ, నందిని వీరందరి కోసం ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాతి పాట ఇంద్ర ఏ చిత్రం కోసం. కేకే మహాలక్ష్మి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగం మండలం మొండ్రాయ్ గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, నార్ల, వైగ్రామం సింగిరెడ్డి, అనీలు, మానస, అన్విక, ఆర్సీ కౌశిక్ రెడ్డి ముమ్మడి.

కార్యక్రమంలో తర్వాతి పాట బృందావనం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వెన్నెలకంటి గీతం, సంగీతం మాధవపెద్ది సురేష్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ నుండి పాష, మోహన్, యాదగిరి, రమేష్, సురేందర్, సుమన్, శ్రీను, రంజిత్, రుద్రాక్షిణి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట సుస్వాగతం. ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి విలేజ్ నుండి చింతా శ్రీనివాస్, అలాగే వరంగల్ ఎస్ఆర్ నగర్ కాశీబుగ్గ నుండి ర్యాకల రాజు, మంజుల, రిత్విక్, శిరీష, భాగ్య మరియు వీరన్న వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మనోరంజనంలో తర్వాత పాట కొండవేటి దొంగ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. వీరందరి కోసం ఈ పాట.

ముగ్గురు మునగాళ్ళు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం విద్యాసాగర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామం నుండి ఆవాల వెంకట నరసయ్య, భూదేవి, ప్రసాద్, స్వప్న, రమేశ్రీ, సుజాత, శ్రీనివాస్, శ్రీలత, భిక్షపతి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట నేను శైలజ. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి పూజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఊబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగముని బాలాజీ, హేమంత్ సాయి వీరందరి కోసం ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాతి పాట నీ స్నేహం. ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఉషతో కలిసి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, వీళ్ళు అడ్రస్ రాయలేదు, ఐరెడ్డి రాజు, కొన్ని సమిరెడ్డి, రావుల వెంకట్రాజరెడ్డి, పడిదం దేవేందర్ రెడ్డి, రావుల రాజరెడ్డి, చిట్యాల తిరుపతి రెడ్డి, చిట్యాల కృష్ణారెడ్డి, గణపతి రెడ్డి, సుజిత్ రెడ్డి, కోమల్ రెడ్డి, ముప్పు మహేష్, ఎలగందుల ప్రభాకర్, శీలం కుమారస్వామి, బండకృష్ణ, కటుకూరి విష్ణువర్ధన్ రెడ్డి, వేముగంటి మధుసూదన్ రావు, వీరందరి కోసం ఈ పాట.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు.
2: ఈనాటి మనోరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. ఆంగ్లంలో వార్తలు మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు ఎస్ జానకి గారి గాత్రం విన్నారు కదా. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళ నాలుగు, శ్రద్ధగా వినుండు ఈ మంత్రాన్ని మళ్ళీ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా భక్త కన్నప్ప ఈ చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం ఆదినారాయణరావు.

కార్యక్రమంలో తర్వాతి పాట కలిసి ఉంటే కలదు సుఖం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన కొసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.

కార్యక్రమంలో తర్వాతి పాట ఆత్మబలం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్యాత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాతి పాట బందిపోటు దొంగలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం పెండ్యాల.

కార్యక్రమంలో చివరిగా ధనమా దైవమా ఈ చిత్రం కోసం పి. సుశీల పాడిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.